శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాక ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948

స్వీజ్ మాసం 6వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:51 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ హరి శంకర్ శర్మ గారు

అర్హత సంపదను తెస్తుంది, సంపద ధర్మానికి దోహదం చేస్తుంది, చివరకు ధర్మం సుఖాన్ని అందిస్తుంది. అంటే విద్య అనేది ఒక పుస్తకాన్ని చదివి పరీక్షలో మార్కులు సంపాదించడానికి మాత్రమే కాదు, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వేసే తొలి అడుగు. అందుకే భర్తృహరి మహాకవి విద్యను ప్రశంసిస్తూ ఏమంటున్నారో చూడండి.

0: పతం విద్యా రాజ్య సుపూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. ఎంత అద్భుతమైన భావం! విద్య మనిషికి అదనపు సౌందర్యం. విద్య గుప్తంగా దాచుకున్న సంపద. విద్య జ్ఞానప్రదాత. అది కీర్తిని ప్రసాదిస్తుంది. విద్య సుఖాన్ని ఇస్తుంది. విద్య గురువులకే గురువు. విదేశానికి వెళ్ళినప్పుడు విద్యే మనకు బంధువు. విద్యే పరమదైవం. రాజుల సభలో సైతం గౌరవించబడేది విద్యే, ధనం కాదు. ఆ మహాకవి చెప్పిన మాట మన హృదయాన్ని తట్టిలేపాలి. విద్యావిహీన పశు అనగా విద్యలేని మనిషి పశువుతో సమానుడు. ఇది మనిషిని అవమానించడానికి చెప్పిన మాట కాదు సుమా. మనిషి తనలోని మానవత్వాన్ని, వివేకాన్ని, సంస్కారాన్ని వికసింపచేసుకోవాలి అని ఇచ్చిన ఒక మహత్తర హెచ్చరిక. పశువులకు ఆకలి తెలుస్తుంది, దాహం తెలుస్తుంది, నిద్ర తెలుస్తుంది, భయం తెలుస్తుంది. కానీ ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది మంచిది, ఏది చెడ్డది అనే విచక్షణను కలిగించేది విద్య. అందుకే విద్య అంటే కేవలం అక్షరాల పరిచయం కాదు, వివేకానికి చిరునామా. విద్య అంటే కేవలం ఒక పట్టా కాదు, పాత్రత. విద్య అంటే కేవలం ఉద్యోగ సాధనకే కాదు, ఉన్నత జీవన విధానం. విద్య అంటే కేవల సంపాదన సాధనం కాదు, అది సంస్కారానికి వేసిన రాచబాట. ఎన్ని డిగ్రీలు ఉన్నా గుణం లేకపోతే వ్యర్థమే, అది సంపూర్ణ విద్య కాదు. విద్యకు వినయం అలంకారం, వినయానికి వివేకం అలంకారం, వివేకానికి మానవత్వం అలంకారం. అందుకే మన పెద్దలు విద్యాదాతి వినయం అన్నారు. తెలుగు నేలలోని జ్ఞాన సంపదను చూస్తే మనకు ఈ సత్యం మరింత స్పష్టమవుతుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడల నుంచి వేమన వరకు, పోతనార్యుని నుండి శ్రీనాథ మహాకవి వరకు తెలుగు కవులు జ్ఞానాన్ని కేవలం గ్రంథాలలో బంధించలేదు, జీవితంతో ముడిపెట్టారు. పోతన మహాకవి భాగవతంలో చెప్పిన భక్తి, జ్ఞానం, ధర్మం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తాయి. తనను తాను తెలుసుకోవడమే విద్య యొక్క పరమావధి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఎందుకంటే జ్ఞానానికి సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. దొంగల చేత, దొరల చేత, అన్నదమ్ముల చేత తీసుకొనలేనిది, భారము కానిది, వ్యయపరచిన కొలది, వృద్ధి చెంది అలరించున్నది విద్య మాత్రమే.
1: సూక్తి శుద్ధ విన్నారు సమర్పణ శ్రీ హరిశంకర్ శర్మ గారు. సమయం 6:05 కావచ్చు, మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: The news read by Anuja Kumar. India marks the 10th anniversary of surgical strikes that demonstrated to the world a new example of Narendra Modi government's counter-terrorism policy. On September 28th and 29th, 2016, Indian Army carried out targeted surgical strikes on terrorist launch pads across the line of control in Pakistan-occupied Jammu Kashmir. The operation was launched as a direct and decisive military response to the Uri terror attack earlier that month, where 19 Indian soldiers

వరి పంట వ్యర్థాలతో లాభసాటి వ్యవసాయం, ఈ అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా వరి మన ప్రధాన ఆహార పంటల్లో ఒకటి.

0: వరిని పండించిన తర్వాత మనకు బియ్యం మాత్రమే కాదు, గడ్డి, వరిపొట్టు, ఊక, తవుడు, ఇతర పంట అవశేషాలు కూడా లభిస్తాయి. ఇక్కడ రైతులకు అర్థం కాని విషయం ఏమిటంటే, పంట కోత తర్వాత మిగిలేది నిజంగా వ్యర్థమేనా అన్న విషయం. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఈ పంట అవశేషాలే రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే విలువైన వనరుగా మారతాయి. కాబట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవలసింది వరిగడ్డి వ్యర్థం కాదు, ఆదాయ వనరు అని. కొంతమంది రైతులు వరి కోత అనంతరం పొలంలో మిగిలిన గడ్డిని చాలాసార్లు కాల్చేస్తూ ఉంటారు. దీనివలన పొగ, వాయు కాలుష్యం ఏర్పడటమే కాకుండా నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు పొలంలోని గడ్డిని సేకరించి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. పొలంలో సేకరించిన చెత్తను పశువులకు అవసరమయ్యే విధంగా శుద్ధి చేసి నిల్వ చేసి ఉపయోగిస్తే మేత ఖర్చును తగ్గించుకోవచ్చు. అంతేకాదు, ఈ వరిగడ్డిని ఉపయోగించి పుట్టగొడుగుల పెంపకం వంటి చిన్నస్థాయి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను కూడా చేపట్టవచ్చు. ఇంకా వరిపంట అవశేషాలతో కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కంపోస్టు రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, వరిగడ్డితో ఇతర సేంద్రియ పదార్థాలను సరైన పద్ధతిలో కొళ్లబెట్టి కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. దీనిని వర్మి కంపోస్ట్ పద్ధతిలో కూడా తయారు చేస్తే రైతుకు మరింత విలువైన సేంద్రియ ఎరువు లభిస్తుంది. ఇలా తయారు చేసిన ఎరువును రైతు పొలంలో ఉపయోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరగటానికి, నేల భౌతిక స్థితి మెరుగుపడటానికి సహాయపడుతుంది. దీనివలన రైతులకు బయట నుండి కొనుగోలు చేసే కొన్ని రసాయనిక ఎరువుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాక వరి మిల్లుల్లో లభించే వరి పొట్టు, ఊక కూడా ఎంతో ఉపయోగకరమైనవి. వరి ఊకను వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఉపయోగించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇంధనంగా, బ్రికెట్ల తయారీలో, ఇతర పారిశ్రామిక అవసరాల్లో ఉపయోగిస్తున్నారు. రైతు లేదా గ్రామీణ యువత పంట వ్యర్థాలను సేకరించి వాటిని విలువైన ఉత్పత్తులుగా మార్చి చిన్న వ్యాపారాలుగా పెట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఈ వరి పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం వల్ల నేల సారం పెరిగి పంట సారవంతంగా పెరిగి లాభదాయకంగా మారుతుంది. పంట అవశేషాలను కాల్చడం వలన పర్యావరణానికి ఎంతో నష్టం కలగటమే కాక నేల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు పంట అవశేషాలను పొలంలోనే తగిన యంత్రాలను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిసేలా కలియదున్నుకోవటం వల్ల నేల ఎంతో సారవంతంగా తయారవుతుంది. ఇలా చేయటం వల్ల పంట అవశేషాల్లో ఉన్న సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరుతుంది. అంతేకాకుండా రైతుకు అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అది ఎలాగంటే, వరి పంట ద్వారా వచ్చే ఆదాయం ఒకటే కాకుండా పంట అవశేషాలను కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, వరిగడ్డిని పశువుల మేతగా, పుట్టగొడుగుల పెంపకంలోనూ, అలాగే వరి పంట అవశేషాలను కంపోస్టు, వర్మీ కంపోస్టుగాను, వరి ఊకను బయోమాస్గాను, ఇంకా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తుల్లోనూ ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే పంట నుండి అనేక రకాల ఉపయోగాలు, ఆదాయ అవకాశాలు పొందవచ్చు. ఈ విధంగా రైతులకు మాత్రమే కాకుండా గ్రామీణ యువతకు కూడా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. పొలంలో పంట అవశేషాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం, కంపోస్ట్ తయారు చేయడం, పుట్టగొడుగులను పెంచడం, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం వంటి పనులను గ్రామీణ యువత చిన్నస్థాయి వ్యాపారాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. రైతు పండించిన పంటతో పాటు పంట నుండి వచ్చే ప్రతి వనరుకు విలువ కల్పించాలి అనే ఆలోచన మన అందరిలో రావాలి. కాబట్టి పంట వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం రైతు ఆదాయానికి సంబంధించిన విషయమే కాదు, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా సంబంధించినదిగా గుర్తించాలి. కాబట్టి రైతులు ముందుగా పంట అవశేషాలను వ్యర్థాలుగా చూడటం మానుకోవాలి. వ్యర్థం కాదు, వనరు అనే ఆలోచనను ప్రతి రైతు అలవర్చుకోవాలి. రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన పద్ధతులను వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణుల సలహాలతో ఎంచుకోవాలి. అలాగే రైతులు కలిసి రైతు సంఘాలు లేదా స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పంట అవశేషాల సేకరణ, కంపోస్టు తయారీ, ఇంకా ఇతర విలువ ఆధారిత కార్యకలాపాలను చేపడితే ఖర్చులను తగ్గించుకోవటమే కాకుండా మార్కెటింగ్ చేయడం కూడా సులభతరం అవుతుంది. అందుకే రైతులు సరైన సాంకేతికతతో ఉపయోగించగలిగితే పంట వ్యర్థాలు భారంగా కాకుండా అదనపు ఆదాయ వనరుగా మారతాయి. అందుకే పంటతో ఆదాయం, వ్యర్థాలతో అదనపు ఆదాయం, సుస్థిర వ్యవసాయంతో రైతుకు భవిష్యత్తు భరోసా.
1: నాటుకోళ్లలో పరాన్నజీవుల బెడద గురించి తెలుసుకుందాం. నాటుకోళ్ల పెంపకం మన పల్లెల్లో అనాది నుంచి సాగుతోంది. వీటిని పెంచడం ద్వారా కుటుంబ

కళకు గుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారం లభించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. మార్కెట్లో బ్రాయిలర్ కోళ్ల కంటే నాటుకోళ్ల మాంసానికే గిరాకీ ఎక్కువ. కిలో నాటుకోడి ధర 250 నుండి 300 వరకు ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీటి పెంపకం, వాటి ఆరోగ్యంపై అవగాహన తక్కువగా ఉంది. వీటి పెంపకంపై శ్రద్ధ కనపరచకపోవటం వల్ల తమకు తెలియకుండానే పరోక్షంగా రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా నాటుకోళ్లు ఇంటి పరిసరాలు, పొలాల్లోని గింజలు పురుగుల్ని ఏరుకుని తింటూ ఉంటాయి, కలుషితమైన నీరు తాగుతాయి. అందువల్ల ఇవి తొందరగా బాహ్య అంతర పరాన్నజీవులకు గురి అవుతాయి. చూడటానికి ఇది చిన్న సమస్యే, కాని దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా అంతర పరాన్నజీవులు, వీటివల్ల కోళ్లు సరిగా పెరగవు, బలంగా ఉండవు. బాహ్య పరాన్నజీవులైన నల్లులు, పేలు, మైట్స్, టిక్స్, వీటివల్ల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. కోళ్లు ఎంత తిన్నా పెరగవు, రక్తహీనతకు గురి అవుతాయి. కోళ్లకు పేలు పట్టడం, నట్టలు పట్టడం మనం చూస్తూనే ఉంటాము. కాని వీటి నివారణ చర్యలు మాత్రం మనం తక్కువగా తీసుకుంటాము. రైతులు వీటి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఎంతో లబ్ధి పొందుతారు. మనకు అందుబాటులో ఉండే కొన్ని నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బాహ్య పరాన్నజీవుల నివారణ గురించి తెలుసుకుందాం. కోళ్లగూడును కనీసం 2 నుండి 3 రోజులకోసారైనా శుభ్రం చేసుకోవాలి. కోళ్లగూడులో బూడిద లేదా సున్నం చల్లాలి. వారానికోసారి గూడులో పొగ పెడితే బాహ్య పరాన్నజీవులను తగ్గించుకోవచ్చు. కోళ్లను కప్పటానికి ఉపయోగించే గంపలను రోజంతా ఎండలో పెడితే కొంతవరకు వీటి బెడద తగ్గుతుంది. బాహ్య పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటే పైరెట్రిన్, దీనే బ్యూటాక్స్ అని కూడా అంటారు, ఈ మందుని లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలిపి కోళ్లపై చల్లుకోవాలి. కార్బరిల్ మందును కోళ్ల గూడు, గోడలు, నేలపైన చల్లాలి. అలాగే పేనుబెడద నివారణ గురించి మనం చూసినట్లయితే, ఒక బ్యాగులో కార్బరిల్ లేదా గమాక్సిన్ తీసుకుని కోడి మెడభాగం బయటకి ఉంచి మిగతా భాగం బ్యాగులోకి ఉంచి అటూ ఇటూ తిప్పాలి. ఈ చిట్కా ద్వారా పేనుబెడద తొందరగా పోతుంది. ఇలాంటి మందులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యూటాక్స్ చల్లేటప్పుడు తలభాగానికి అంటకుండా జాగ్రత్త పడాలి. బూడిదను కూడా చల్లి కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే అంతర పరాన్నజీవుల నివారణ గురించి చూసినట్లయితే, కోళ్లు రోజంతా బయట ప్రదేశాల్లో తిరుగుతాయి కాబట్టి అంతర పరాన్నజీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు కోళ్లకు సంవత్సరానికి 2 నుండి 3 సార్లు పైపరాజిన్ అనే మందును తాగే నీటిలో కలిపి తాగిస్తే అంతర పరాన్నజీవులను నివారించుకోవచ్చు. పశు వైద్యశాలల్లో పైపరాజిన్ అనే మందును ఉచితంగా ఇస్తున్నారు. రైతులు ఈ మందును కోళ్లకు తాగించి నాటుకోళ్లను నట్టల బారి నుండి కాపాడుకోవచ్చు. ఈ విధమైన చర్యలను చేపట్టినట్లయితే రైతులు నాటుకోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా మంచి దిగుబడిని సాధించవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించిన విషయం మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము ఫాలో అప్ చేసి మీకు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవైపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం, ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

0: ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైటు CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
1: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. యః విశ్వస్య సమక్షం నరేంద్ర మోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రదర్శయత్. షోడశోత్తర ద్విసహస్రతమే వర్షే సితంబరమాసస్య అష్టావింశతి నవవింశతి దినాంకయోః

0: స్ట్రైక్ కి థి. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కి చోట్ పర్ పూరి దునియా కే సామ్నే భారత్ కి ఆతంకవాద విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత కియా థా. బీతే ఏక్ దశక మే బాలాకోట్ కి ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కి అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే तो उसका करारा जवाब दिया जाएगा. अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है.
1: प्रधानमंत्री नरेंद्र मोदी अब्रवीत यत् शल्य प्रहारः दीर्घकालात् आतंकवादं प्रति भारतस्य निर्णायकं प्रत्युत्तरं आसीत्. सः अष्टोत्तर द्विसहस्रतम वर्षस्य सितंबर मासे दिल्ल्यां संभूतान् श्रृंखलाबद्ध विस्फोटान् तथा मुंबय्याः षड्विंशतिः एकादश प्रहारं संस्मृत्य अवदत् यत् एतासु घटनासु बहुभिः निरपराधैः जनैः प्राणाः त्यक्ताः. प्रधानमंत्री स्पष्टं उक्तवान् यत् अधुना भारतं आतंकवादस्य उपरि शून्य सहिष्णुता नीतिम् अनुसरति. अखिल भारतीय बैंक कर्मचारी संघः सम्प्राख्यापयत् यत् अद्यारभ्य त्रिदिनात्मकं राष्ट्रव्यापी बैंक कार्यस्थगनं स्थगितताम् अमुञ्चत्. भारतीय बैंकिंग संघेन सह संजातायां मन्त्रणायां समयबद्धं च विचार्य संस्था निर्णयम् अगृह्णात्. सामाजिकान्तर्जालीये सन्देशे संघः प्राह यत् वित्तीय विवादानां परिहारार्थं द्वयोः पक्षयोः सहमतिः अभवत्, अतः एतत् कार्यस्थगनं निरस्तम्. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवोचत् यत् भारतं कनाडा देशश्च स्वीय द्विपक्षीय संबंधान् उच्चस्तरं नेतुं तत्परौ वर्तेते. असौ न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः प्रसंगे कनाडा देशस्य विदेश मन्त्रिणा सह मिलितवान्. सामाजिक माध्यमेन संसूचयत् डॉक्टर जयशंकरः अवदत् यत् इयं मन्त्रणा अतीव सफला आसीत्. उभौ देशौ च सम्बन्धानां दृढीकरणाय कार्यं कुरुतः. कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः अद्य नवदिल्ल्यां रवि अभियान विंशति षड्विंशति निमित्तं द्विदिवसीयं राष्ट्रिय कृषि सम्मेलनं समुद्घाटितवान्. कृषिमन्त्रालयः प्राह यत् अस्य सम्मेलनस्य मुख्यम् उद्देश्यं तावत् केन्द्र राज्ययोः पारस्परिकं समन्वयं विधाय कृष्योत्पादनस्य उत्पादकतायाः कृषकाणाम् आयस्य च संवर्धनार्थं एकां नीतिं रचयितुम् अस्ति. भारत निर्वाचन आयोगः दिल्ल्यां सम्प्रवर्तमानायाः विशेष गहन पुनरीक्षण योजनायाः कालविपर्ययम् अकरोत्. पुरुष क्रिकेट क्रीडायां विराट कोहली शुभमन गिल इत्येतयोः भव्येन शतकेन गतरात्रौ तिरुवनन्तपुरम नगरे प्रथमायाम् एकदिवसीय क्रीडायां वेस्टइंडीज दलं पराभूय भारतेन अष्टस्तोभैः विजयं समधिगतम् इति वार्ता.
2: ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదర్శిని ఈ శీర్షికన ఎంఆర్టీపీ కమిషన్ గురించి శ్రీ రాపాల వెంకటేశ్వరరావు గారి సూచనలు వింటారు. అనంతరం విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా శ్రీ డి అనిల్ కుమార్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై ఎంపీఎన్ సేతురామన్ శ్రీ పొన్నుస్వామి గారిచే నాదస్వర వాద్యం వింటారు. 9:30 2026 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 9:35 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి 10:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. అనంతరం రాబోయే అతిథి 11:00 జన్ సేవయే దేశ సేవ కార్యక్రమం వింటారు. అనంతరం గుర్తు చేసుకున్నాం శీర్షికన చిత్రగీతాలు వింటారు.

11:30 2026 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 11:35 చిత్రగీతాలు. 12:10 లాహిద్ లాహిద్లో. 12:30 ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ వింటారు. 12:35 చిత్రగీతం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మిక యాజమాన్య సంబంధాలు అనే అంశం మీద శ్రీరెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం వింటారు. అనంతరం ఎవరికి ఎవరు కథానిక వింటారు. సమర్పణ శ్రీ పి దుర్గాప్రసాద్ కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం వింటారు. ఒంటి గంట 10 చిత్రగీతాలు. 1:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 1:35 వనితావాణి కార్యక్రమంలో కర్రీ పాయింట్ నిర్వహణలో నా అనుభవాలు అనే అంశం మీద శ్రీమతి సిహెచ్ వెంకట నాగస్వప్న గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు. 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 3:35 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 4:35 పరీక్ష కేసే లిఖే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ విఎస్ వరప్రసాద్, విద్యార్థిని రుక్సానా బేగం. 4:45 రంగస్థలి శీర్షికిన సతీ సుక్కుబాయ్ నాటకం నుండి జ్ఞానయోగి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జె జగన్మోహన్ రావు, హార్మోనియం శ్రీ జె శ్రవణ్ కుమార్. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 5:35 చిత్రగీతాలు. 6:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 6:35 పల్లెసీమల్లో తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే అంశం మీద డాక్టర్ కె శశికళ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 చిత్రగీతాలు. 7:30 ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 7:35 చిత్రగీతాలు. 7:45 వికసిత్ భారత్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మిషన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబీద్ హుస్సేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పణ. 8:15 చిత్రగీతాలు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: 102.9 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్

0: ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. మెషిన్ క్యాన్ అనలైజ్, ఎ రోబోట్ క్యాన్ అసిస్ట్, బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్బంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
2: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2 బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సీ సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సీ ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వినియోగదర్శిని. ఈనాటి కార్యక్రమంలో ఎంఆర్టీపీ కమిషన్ వివరాలు మీకు అందిస్తున్నవారు శ్రీ ఆర్ వెంకటేశ్వరరావు.
1: మనం తినే ఆహార పదార్థాలలో కల్తీని నిరోధించడానికి ప్రభుత్వం చేసిన చేస్తున్న కృషి. వినియోగదారుల రక్షణ చట్టంలో వినియోగదారునికి లభించిన మొట్టమొదటి హక్కు రక్షణ పొందే హక్కు. మార్కెట్లో దొరికే వస్తువులు వినియోగదారుల ప్రాణాలు తీసేవిగాను వారి ఆస్తుల్ని నష్టపరిచేవిగాను ఉండకూడదు. అలాంటి వస్తువులు అమ్మకుండాను వాటి బారిన పడకుండాను రక్షణ పొందే హక్కు ఈ వినియోగదారుల రక్షణ చట్టం మనకు కల్పించింది. 1986 వచ్చిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని అనుసరించి వినియోగదారుల కోర్టు ద్వారా నష్టపోయిన వినియోగదారునికి నష్టపరిచిన లేక కల్తీకి పాల్పడిన వారి నుండి తగిన నష్టపరిహారం కూడా లభించే అవకాశం ఈ సవరణ వలన కలిగింది. ఈ చట్టం రాకపూర్వం 1954 కల్తీ నిరోధక చట్టం ప్రకారం కల్తీ నేరస్తునికి శిక్షలు జరిమానాలు మాత్రమే పడేవి, కానీ నష్టపోయిన వినియోగదారునికి పరిహారం లభించేది కాదు. వినియోగదారుల రక్షణ చట్టం రావడంతో ఈ లోటు తీరి వినియోగదారునికి పూర్తి న్యాయం చేకూర్చినట్లయింది. ప్రస్తుతం మనం కల్తీ యుగంలో జీవిస్తున్నామనే చెప్పాలి. ఈ కల్తీ యుగంలో విపణి వీధుల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీ లేకుండా దొరికేవి దాదాపు లేనే లేవని చెప్పాల్సి ఉంటుంది. పూర్వం ఒక్క తల్లి పాలు మాత్రం కల్తీ లేకుండా ఉంటాయి అని మనం అనుకునేవాళ్లం. కానీ బజార్లో దొరికే నానా రకాల కల్తీ పదార్థాలన్నీ తిన్న తల్లి ఇచ్చే పాలు కూడా కల్తీవే అవుతున్నట్లుగా ఈ మధ్య రూఢి అయింది. 1984 జరిగిన భోపాల్ సంఘటనలో లీక్ అయిన విషవాయువు ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే ఇంకెంతో మంది అనారోగ్యం పాలయ్యారు. ఇలా అనారోగ్యం పాలైన తల్లులు ఇచ్చిన పాలు త్రాగిన పిల్లలు మానసిక వికలాంగులుగాను జన్యులోపం వలన ఎదుగుదల సరిగ్గా లేక 24 వయస్సు వచ్చిన వారికి కూడా వారిని చూస్తే 12-14 పిల్లల్లా ప్రవర్తించడం, అంతే వయస్సు కలిగిన వారిలాగా కనిపించడం జరుగుతూ ఉంది. వారు మందకొడిగా జీవిస్తున్నారు. వాతావరణంలోనికి వ్యాపిస్తున్న ఇలాంటి విష పదార్థాల కారణంగా వాతావరణం కలుషితమై జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. కావాలని ఆహార పదార్థాల్లో కల్తీ చేసి లాభాలు ఆర్జించాలని ఆలోచించే వారిని, దానిని అలాగే వారి ఆలోచన ప్రకారం అమలుపరిచే వారిని ఖచ్చితంగా అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. శరీర ఆరోగ్యానికి ఆహారం అత్యంత ప్రధానమైంది. అది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. కనుక ఆహార పదార్థాల విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మన శరీరానికి అందే శక్తి మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టే ఉంటుందనేది 100% సత్యం. ఈ సత్యాన్ని మనం అనుభవంలో చూడాలంటే ఏ విషయాల్లో ఎన్నెన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, దానికి సంబంధించిన అవగాహన ఎంతగా ఎలా పెంపొందించుకోవాలో, దానికి మన ప్రభుత్వం ఎంతగా స్పందించిందో, అలా స్పందించి ఎలాంటి చర్యలు కల్తీ నిరోధించడానికి తీసుకుందో చూద్దాం. ఆహార పదార్థాలు కల్తీ చేసే సమయంలో, అవి నిల్వ చేసే సమయంలో వాటి నాణ్యతను క్రమబద్ధీకరించి వాటిని ప్రజలకు విక్రయించే సందర్భాల్లో కల్తీ లేకుండా చూడడం కోసం మన ప్రభుత్వం 1954 ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆహార పదార్థాల ఉత్పత్తిదారులకు, అవి ప్రజలకు సరఫరా చేసే వ్యాపారస్తులకు తగిన మార్గదర్శక సూత్రాలను కూడా అందులో పొందుపరిచారు. ఈ చట్టం ప్రజలకు ఎంతో బాగా ఉపకరిస్తుంది. అయినా దాన్ని ఇంకా పటిష్టంగా అమలుపరచాలనే సదుద్దేశంతోనూ, దానిలోని లోపాలను తొలగించాలనే సద్భావనతోనూ మళ్లీ దానికి మన ప్రభుత్వం వారు 1955, 1964, 1976, 1986 చట్టానికి అవసరమైన అనేక సవరణలు చేసి ఆ చట్టానికి మరింత పదును పెట్టారు. 1954 చేయబడిన ఆహార కల్తీ నిరోధక చట్టం క్రింద

మానవ వినియోగానికి ఆహారంగా, పానీయంగా ఉపయోగించుకునే పదార్థాలను ఆహారంగా నిర్వచించారు. ఇంకా ఏవైనా సువాసన ద్రవ్యాలు, రుచికరమైన పదార్థాలు, కేంద్ర ప్రభుత్వం ఆహారంగా ప్రకటించిన ఏవైనా ఇతర పదార్థాలను కూడా ఆహారంగానే నిర్వచించారు. కల్తీ పదార్థం అంటే సహజంగా ఉండాల్సిన ఒక పదార్థంలో కల్తీ నిమిత్తం కలిపే ఏదైనా అలాంటిదే మరో నాసిరకపు ఇతర పదార్థం అని అర్థం. ఆహారంలో కల్తీ ఎలా జరిగే వీలుందో పరిశీలిద్దాం. నాసిరకం పదార్థాలు లేదా చౌకబారు పదార్థాలను మంచివాటిలో కలపడం లేదా ఆ నాసిరకం పదార్థాలనే యథాతథంగా మంచివని చెప్పి అమ్మడం నేరంగా పరిగణిస్తారు. నిషేధించిన రంగులు, సువాసన కోసం కలిపే నాసిరకం ద్రవ్యాలు, ఇతర సహాయకాలు మంచి పదార్థాలకు కలిపి ఆకర్షణీయంగా కంటికి కనిపించేలా చేసి వాటిని ప్రజలకు అమ్మితే అది కూడా ఈ చట్ట ప్రకారం నేరమే అవుతుంది. ఆహారంలోని కొన్ని పదార్థాలను పూర్తిగా కానీ కొంత భాగాన్ని కానీ తొలగించడం లేదా ఒక పదార్థానికి బదులుగా మరొక పదార్థాన్ని పూర్తిగా గాని కొంత భాగాన్ని గాని కలపడం, ఇవన్నీ కల్తీ నేరాలుగానే పరిగణించబడతాయి. మూల పదార్థానికి దాని నాణ్యతకు భంగం కలిగించే విధంగా ప్రాసెసింగ్ చేయడం కూడా ఈ చట్ట ప్రకారం నేరమే అవుతుంది. ఉత్పత్తిదారులు లేక వ్యాపారస్తులు సమయం కలిసి వచ్చేలా లేదా అమ్మకానికి అనువుగా ఉండడం కోసమని చేసే ప్యాకింగ్ వలన ఆహారం కలుషితం కావడం లేదా మరో ఇతర విధంగా చెడిపోవడం జరగకూడదు. క్రిమికీటకాల వలన గాని మరో విధంగా గాని తినడానికి పనికిరాకుండా పోయినా, దుర్వాసన వెదజల్లుతున్నా, మోతాదుకు మించి క్రిమి సంహారక మందులు ఉపయోగించినా, నిల్వ ఉంచడం కోసం రసాయనిక పదార్థాలు పరిమితికి మించి వాడడం వలన ఆహార పదార్థాలు కలుషితం అయినా, ఇవన్నీ కూడా ఈ చట్టం కింద నేరాలుగానే పరిగణించబడతాయి. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా ఆహార పదార్థాల్లో కల్తీ చేయడం కోసం వాడకూడని పదార్థాలను కలిగి ఉండి వాటిని కలిపి వేరే ఆహారాన్ని తయారు చేసి అధిక లాభాలను ఆర్జించాలనే దురుద్దేశ్యంతో ఆ పదార్థాలను నిలవ ఉంచినట్లయితే ఖచ్చితంగా అతను లేదా ఆ సంస్థ కూడా కల్తీ ఆహారాన్ని నిలవ ఉంచినట్లే పరిగణించి అతన్ని లేదా ఆ సంస్థను చట్టరీత్యా శిక్షించడానికి ఈ ఆహార కల్తీ నిరోధక చట్టం ఉపయోగిస్తుంది. ప్యాక్ చేసి అమ్మే ఆహార పదార్థాల విషయంగా ఉత్పత్తిదారులు లేదా వ్యాపారస్తులు కొన్ని నియమాలను విధిగా పాటించాలి. ప్యాకింగ్లపై అన్ని వివరాలతో కూడిన లేబుల్స్ ఉండాలి. ఉత్పత్తిదారుని పేరు, అడ్రస్, ఉత్పత్తి పేరు, దాని శ్రేణి, అందులో ఉపయోగించిన మిశ్రమ పదార్థాల పేర్లు, వాటి శాతం, నికరంగా ఆ పదార్థం యొక్క బరువు లేక కొలత, అదనంగా చేర్చిన రంగులు, రుచిగా ఉండేందుకు ఆహారంలో కలిపే కృత్రిమ పదార్థాల వివరాలు, ఉత్పత్తి చేసిన తేదీ, అది నిల్వ ఉండే కాల పరిమితి, దాని గరిష్ట ధర మొదలైన అన్ని వివరాలు సమగ్రంగా స్పష్టంగా ముద్రించాలి. మొదట ముద్రించిన ధరలపై స్టిక్కర్లు అంటించి ధరలను పెంచి అమ్మకూడదు. ప్యాకింగ్ కారిపోయేలాగా ఉండకూడదు. ప్యాకింగ్ గట్టిగా బిగించి ఉండాలి. ప్రభుత్వం వారు నిషేధించిన కృత్రిమ రంగులు, కృత్రిమ పదార్థాలు కలిపిన ఆహారాన్ని అమ్మితే అది కూడా నేరమే. వంట నూనెల వంటి ముఖ్యమైన పదార్థాల విషయంలో మనం బాగా జాగ్రత్త వహించాలి. వేరుశెనగ నూనెను కొందరు ఉత్పత్తిదారులు నాసిరకం గింజల నుండి తయారు చేస్తుంటారు. మంచి గింజల్ని ఎక్స్పోర్ట్ చేసుకుని బాగా లాభాలార్జించి మిగిలిపోయినా ఏరివేసినా ముడతపప్పు, పీలపప్పు, బద్దపప్పు వంటి నాసిరకం వేరుశెనగ పప్పు నుండి వేరుశెనగ నూనె తయారు చేస్తే అది తన నాణ్యతను కోల్పోతుంది. పైగా దానిలో ఇంకా చౌకగా లభించే ఇతర నూనెలు, ఉదాహరణకు ఆముదం, పామోలిన్ ఆయిలు, లోహాల ఖనిజాల నుండి తీసే వైట్ ఆయిల్ అనబడే వంటివి కలిపి ప్రజల ఆరోగ్యాన్ని తమ స్వలాభానికి బలిపెడుతుంటారు కొందరు వ్యాపారస్తులు. వెన్నలో మైదా, నెయ్యిలో డాల్డా వంటివి కలిపి అమ్ముతుంటారు మరికొందరు. మరీ దారుణం ఏమిటంటే పశువుల కొవ్వు నుండి నెయ్యి తయారు చేసి దాన్ని ఆవు నెయ్యిగా ముద్రవేసి దాన్ని ఆలయాలకు, భక్తులకు అమ్మి అవి పూజల్లో వాడబడేలా చేయడం వలన నిజం తెలిసినప్పుడు ఆ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దీన్ని గమనించాలి. కొందరు నిజాయితీ పరులైన ప్రభుత్వాధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా వీటిని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 1986 సంవత్సరంలో ఈ చట్టానికి ఒక ముఖ్యమైన

0: సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం ఏ వినియోగదారుడు గాని స్వచ్ఛంద సంస్థ గాని ఆహార పదార్థాల శాంపుల్స్ ను సేకరించి తమ సొంత ఖర్చులతో పరీక్షలకు, గుర్తింపు ఉన్న లాబొరేటరీలకు పంపించవచ్చును. ఆ శాంపుల్స్ లో కల్తీ ఉన్నట్లు రుజువైతే ఆహార కల్తీ నిరోధక శాఖ వారు ఆ స్వచ్ఛంద సంస్థకు లేదా వినియోగదారునికి ఆ ఖర్చులను చెల్లించడమే గాక కల్తీకి పాల్పడిన వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు కూడా చేపడతారు. ఇంతకు ముందైతే కల్తీ ఉన్నట్లు అనుమానం కలిగినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు వారు వచ్చి శాంపుల్స్ తీసి కల్తీ రుజువైతే వారిని చట్ట ప్రకారం శిక్షించేవారు. ఇప్పుడు వినియోగదారులకే ఈ అధికారం ఈ సవరణ ద్వారా లభించింది. 1954 సంవత్సరంలో ఆహార కల్తీ నిరోధక చట్టం చేయబడింది. దానికి 1976 సంవత్సరంలో చేసిన సవరణ ప్రకారం కల్తీకి పాల్పడిన నేరస్తులకు విధించే శిక్షలు హాని కలిగించే స్వభావం లేనటువంటి కల్తీకి పాల్పడిన నేరస్తునికి కనీసం 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. కొన్ని సందర్భాల్లో 3 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. 1000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించవచ్చు. హాని కలిగించే నేరాలకు పాల్పడిన కల్తీ వ్యాపారస్తులకు జైలు శిక్షను 6 సంవత్సరాల వరకు పొడిగించవచ్చును. 2000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చును. కల్తీ పదార్థాల కారణంగా మరణం సంభవిస్తే లేదా తీవ్ర అస్వస్థతకు గురై ఆ జీవితం నరకప్రాయంగా మారితే ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి లేదా ఆ సంస్థకు సంబంధించిన యజమానికి యావజ్జీవ జైలు శిక్ష, 5000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించవచ్చు. ఈ చట్టాన్ని అమలు జరపడంలో ప్రభుత్వానికి ప్రజల తోడ్పాటు కూడా లభిస్తే ఇది ఇంకా పటిష్టంగా అమలు జరిపి ప్రజలకు మరింత మేలు చేకూర్చవచ్చు. ప్రజలకు ఈ చట్టాల పట్ల అవగాహన పెరిగేలాగా ప్రచారం చేసి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపైన తప్పనిసరిగా ఉంది. కనుక ఈ అవసరాన్ని గుర్తించి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా చట్టాలపైన, సవరణలపైన అందరికీ అవగాహన కలిగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజంలో తమ వంతు బాధ్యతను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: ఎంఆర్టీపీ కమిషన్ వివరాలు శ్రీ ఆర్ వెంకటేశ్వరరావు గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా అనే అంశం మీద శ్రీ డి అనిల్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
3: తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో ప్రసిద్ధులు మహాకవి గుర్రం జాషువా. కులమత వివక్షతను అనుభవించి మనిషిని మనిషిగా చూడాలన్న మానవతావాదాన్ని తన సాహిత్యంలో ప్రబోధించి వివక్షరహిత సమాజాన్ని కాంక్షించి విశ్వనరుణిగా సాహిత్య చరిత్రలో నిలిచారు జాషువా. అప్పటి వరకు సాహిత్యంలో రాని సరళమైన సామాన్య ప్రజలు వాడే అచ్చతెలుగు పదాలు జాషువా పద్యాల్లో చూడవచ్చు. ప్రకృతి వర్ణనలతో నిండిపోయిన పద్య ప్రపంచాన్ని సామాన్యులకు అందిస్తూ వారి జీవితాలలో తారసపడే అనేక సందర్భాలను అనుభూతి ప్రధానమైన ఇతివృత్తాలుగా మలచి సాహిత్య సృష్టి చేశారు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28వ తేదీన వీరయ్య, లింగమ్మ అను కులాంతర మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు వినుకొండ పట్టణంలో మిస్సమ్మ తోటలో జన్మించారు. జాషువాకు ఇస్రాయేలు అను తమ్ముడు కలడు. బాల్యం నుండే కులమత వివక్షతకు గురై వృద్ధాప్యం వరకు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. పద్య సాహిత్య ప్రక్రియలో ఆవేదన ఆర్తులను అక్షరాలుగా మలచి ప్రజలను ఆలోచింపజేసే ఉత్తమమైన సాహిత్యానికి అంకురార్పణ చేసి నాటి సమాజానికి లక్షల అక్షరాలను అందించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి చాట్రగడ్డపాడు, వినుకొండ, రాజమండ్రి, గుంటూరు, బాపట్ల పట్టణాలలో పనిచేశారు. మూకి చిత్రాలకు వ్యాఖ్యాతగా ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలోనూ 2వ ప్రపంచయుద్ధ ప్రచారకునిగా పనిచేశారు. తన మేనమామ కూతురు మెరాయమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి కాంతామణి, పద్మిని, పద్మనాభుడు, వలరాజు మరియు హేమలత అను 5 సంతానం కలరు. మెరాయమ్మ మరణించిన తరువాత విమలమ్మను

రెండవ వివాహం చేసుకున్నారు. జాషువా రచనలు. చిత్రలేఖన అభిరుచి కలిగిన జాషువాకు తన బాల్యమిత్రుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి మరియు జూపుడి సహచర్యంతో కవిత్వంపై ఆసక్తి కలిగిన సంస్కృతి, సంస్కృతం మరియు తెలుగులో పాండిత్యం పొందారు. కాశీనాథుని నాగేశ్వరరావు గారి సంపాదకత్వంలో వెలువడిన భారతి సాహిత్య మాసపత్రికలో జాషువా పద్యకవిత్వం ముద్రించబడింది. జాతి, ఉపజాతి పద్యాలతో పాటు వృత్త పద్యాలను అవలీలగా కూర్చి సూర్యవంశపు రాజపుత్రుని ప్రేమగాథను హిమదామార్కధర పరిణయమును అను పేరుతో ప్రబంధ కావ్యాన్ని రచించారు. యేసుక్రీస్తు జననమును చిదానంద ప్రభాతము పేరుతో పద్యనాటకంగా రచించి క్రైస్తవ సాహితీ ప్రియుల మన్ననలను పొందారు. వచన రచనకు ప్రథమ ప్రయత్నం చేసి సీతారాముల ఆదర్శ జీవితమును నీతిదాయకంగా కుశలవోపాఖ్యానంగా రచించి పాఠకుల మనసును రంజింపజేశారు. ఈ కావ్యం ఆధారంగానే లవకుశ అను చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి కృష్ణుల అన్యోన్యతకు దర్పణంగా రుక్మిణీ కళ్యాణం అను నాటకాన్ని రచించారు. ఆత్మగౌరవం కొరకు తన జీవితాన్ని ఆత్మార్పణం చేసిన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గాథను కన్యకాపరమేశ్వరి అను పద్యకావ్యంగా మలచారు. జాషువా శ్లేష కవిత్వ పద్య నాటకంగా ధ్రువ విజయాన్ని రచించారు. మొఘలుల ఆధిపత్యాన్ని ధిక్కరించిన మహారాజు ఛత్రపతి శివాజీ జీవితాన్ని ప్రబంధ కావ్యంగా మలచారు. నవాబు మోసాన్ని, దగాపడ్డ అభాగ్య కవి జీవితాన్ని మూడు ఆశ్వాసాలుగా ఫిరదౌసి అను ఖండకావ్యంగా మలిచారు. భర్తను కోల్పోయిన ఓ దిక్కులేని తల్లి ఆకలి దప్పులను, దీనావస్థను అనాథగాను కన్న తల్లిదండ్రులను కోల్పోయి ఈ లోకంలో తిరస్కారాలకు గురై విషాదంగా ముగిసిన ఒక బీదరాలి జీవితాన్ని స్వప్నకథగా రచించారు. తెలుగువారి మన్ననను పొంది ప్రజల నోళ్లపై నానిన ఖండకావ్యాలను ఆరు భాగాలుగా రచించారు. అనాదిగా అంటరానితనముచే బతికిడుచుతున్న పంచముని జీవితగాథను గభీరంగా మలచారు. ప్రపంచ యుద్ధాల వలన నిరపరాధులు నిష్కారణంగా మరణిస్తున్నారని శాంతి అహింసలను కాంక్షిస్తూ కాందిశీకుడు అను కావ్యాన్ని రచించారు. బాల వితంతువుల హృదయ ఆవేదనను, సనాతనుల స్వార్థపరత్వాన్ని, ఆంగ్ల వైద్యుల నిర్లక్ష్యాన్ని తెరచాటు నాటకంగా రచించారు. అహింసా మార్గం విడచి ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పరచి పోరుబాటలో నడిచిన సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని నేతాజీ అను పద్యకావ్యంగా రచించారు. భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అహింసను ఆయుధంగా పోరాటం జరిపిన గాంధీజీ గురించి బాపూజీ అను పద్యకావ్యాన్ని రచించారు. సామాజిక తత్వపు దృష్టి ఆధ్యాత్మికత వైపు మరల్చి కొత్త లోకము అను కావ్యాన్ని రచించి మరణించిన తన భార్యకు అంకితము ఇచ్చారు. స్వీయ చరిత్ర అనగా సత్యాన్ని దాచిపెట్టడం కాదని, ఉన్నది ఉన్నట్టుగాను జరిగినది జరిగినట్టుగా రాయాలని తెలుపుతూ నా కథ అను తన జీవిత చరిత్రను మూడు భాగాలుగా రచించారు జాషువా. యేసుక్రీస్తు జీవితాన్ని ఛందోబద్ధ కావ్యంగా మలచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ముసాఫర్లు, నాగార్జున సాగర్ అను పద్యకావ్యాలను కూడా జాషువా రచించారు. బాల్యం నుండే జాషువా తనకు ఎదురైన అసమానతలను ప్రశ్నించారు. మూగజీవుల బలికి పొలిమేరలో ఉన్న అంకాలమ్మ కారణమని ఆ విగ్రహపు కనుగుడ్డు పగలగొట్టారు. బడిలో అన్ని కులముల పిల్లలను ఒక్కచోట కూర్చోబెట్టి హరిజన విద్యార్థులను దూరంగా కూర్చోబెట్టడాన్ని చిన్ననాడే ప్రశ్నించారు. అందరం అన్నదమ్ములమని చర్చిల్లో చెప్పే పాదిరిల నిజ జీవితంలో భిన్నంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించారు. సాధువులు, సన్యాసులమని మరియు మంత్రగాళ్లమని భయపెట్టి బతికే వేషధారులను నిరసించారు. అక్కరకు రాని తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ మానవత్వాన్ని ప్రస్తావించని విద్యా విధానాన్ని విమర్శించారు. మనిషిని మనిషిగా చూడాలని, కులం పేరుతో కించపరచరాదని, మనుషులంతా ఒక్కటే అని హెచ్చుతగ్గులు చూపించే ఈ సమాజంపై ధ్వజమెత్తారు. ఆడిన మాటలు తప్పుతూ దొంగ భక్తిని నటిస్తూ పెద్దలుగా చలామణి అయ్యే వారి తీరుని నిరసించారు. బీదరికాన్ని సహనంతో భరించి, అస్పృశ్యతను నిర్భయంగా ఎదిరించి అంటరానితనము ఏనాడో చేసుకున్న కర్మఫలమని అనిన ఛాందస్సులను తన కవిత్వం ద్వారా కడిగివేశారు జాషువా. అందరికీ సామాజిక న్యాయం జరగాలని, వర్ణాశ్రమ ధర్మాలను నిరసించి, ఆర్థిక అసమానతలను వ్యతిరేకించి కుల వివక్షత చూపు సమాజ తీరుని తన సాహిత్యంలో ఎండగట్టారు జాషువా.
పౌరోహిత్య కర్మకాండరహిత సంస్కరణ వివాహాలను ప్రోత్సహించి

నిరాడంబరంగా తన కుమార్తె హేమలత వివాహాన్ని చేస్తూ ఆస్తిపాస్తులు అమ్మి ఆడంబరంగా చేయు పెళ్లితంతును నిరసించారు జాషువా. అన్నదమ్ముల మధ్య చిచ్చు మతకలహాలు రేపే రాజకీయాలను ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లుగా పార్టీ ఫిరాయింపుదారులను ప్రజలను నిత్యం మోసగిస్తూ దేశభక్తిని ప్రదర్శించు అవకాశవాద రాజకీయ నాయకుల రంగును తన సాహిత్యంలో బహిర్గతం చేశారు జాషువా. స్త్రీ శక్తిని నిర్వీర్యం చేసి వంటింటికే పరిమితం చేసే నాటి వివక్షతను ప్రశ్నిస్తూ స్త్రీ పురుషుని కంటే ఏ విషయంలో తక్కువ కాదని అన్ని విషయాల్లో ఇద్దరికి సమాన ప్రతిపత్తి ఇవ్వడమే సబబు అని తెలుపుతూ భార్యలను హింసించే భర్తలకు స్త్రీ లక్షణాలు ఇచ్చి శిక్షింపమని స్త్రీల పక్షాన దైవాన్ని కోరిన దయామయుడు జాషువా. రాజకీయ నాయకుల పంచన చేరి తానా తందానా అని వంతలు పాడే మనుషులను అసహించుకున్నారు కవి. జాషువా చేసిన సాహిత్య సేవకు 1933 విశాఖపట్నంలో కవితా విశారద అను బిరుదుని ప్రదానం చేశారు. 1936 వినుకొండలో కవికోకిల బిరుదు ప్రదానం చేశారు. 1946 జనవరి 12 చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారి అధ్యక్షతన విజయవాడలో కవిదిగ్గజ నవయుగ కవి చక్రవర్తి బిరుదులను ప్రదానం చేసి ఎడమకాలికి గండపెండేరం తొడిగి గంధగజంపై విజయవాడ నగర వీధుల్లో ఊరేగించారు. 1952 ఫిబ్రవరి 17 తిరుపతిలో మధుర శ్రీనాథ బిరుదు ప్రదానం చేశారు. 1953 జనవరి 29 గుంటూరు పట్టణంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో రాజయ్య దంపతులు కనకాభిషేకం చేయగా ఏకా ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు వర్తకుల సంఘం వారు గుంటూరులో ఇల్లు, కొలకలూరులో 2 ఎకరాల పొలము జాషువాకు ఇచ్చారు. 1964 జూన్లో జాషువా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం పొందారు. 1964 ఆగస్టు 22 విశ్వకవి సామ్రాట్ బిరుదు ఏలూరులో వీరికి ప్రదానం చేశారు. 1965 ఫిబ్రవరి 12 వీరు రచించిన క్రీస్తు చరిత్ర రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1967 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం, అమూల్యాంబరం మరియు స్వర్ణపతకం బహుమతిగా పొందారు. 1969 జనవరి 23 చేబ్రోలు హనుమయ్య గారిచే గుంటూరు పట్టణ పురపాలక స్వేచ్ఛా పౌరసత్వం పొందారు. 1969 డిసెంబర్ 26 ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి నుండి కళాప్రపూర్ణ పొందారు. 1970 ఏప్రిల్ 21 పద్మభూషణ్ భారత ప్రభుత్వ పురస్కార ప్రదానం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన జాషువా 1971 జులై 24 గుంటూరు నగరంలో తనువు చాలించారు. కవిగా తెలుగు సాహిత్యంలో జాషువా స్పృశించని అంశం లేదు. గబ్బిళం పద్యకావ్యంలో వాని రెక్కల కష్టంబు లేనినాడు ససిరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి భుక్తి లేదని పంచముని కష్టాన్ని జాషువా తెలియజేశారు. అలాగే ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనం సేయు, కసరి బుసకొట్టు ఆతని గాలిశోక 4 పడగల హైందవ నాగరాజు అని పంచముని యొక్క కష్టాన్ని గబ్బిళంలో తెలియజేశారు. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుఃఖి

0: దేశమున భాగ్యవిహీనులక్షుతులారునే అని నాటి సమాజాన్ని ప్రశ్నించారు. అలాగే పాదిరి కుమారునిగా మిషన్ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ హిందూ మత గ్రంథాలను చదువుతూ హిందూ మత సంబంధిత రచనలు చేస్తున్నందుకు జాషువా ఉద్యోగం కోల్పోవటే కాకుండా ఊరు నుండి వెలివేయబడి పాడుబడిన మసీదులో తలదాచుకున్నారు. క్రైస్తవునిగా ఉంటూ హిందూ మత గ్రంథాలను చదువుతున్నందుకు హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. బాల్యం నుండి మరణించే వరకు అనేక సత్కారాలు పురస్కారాలతో పాటుగా వివక్షతకు గురయ్యారు. తన సాహిత్యంలో మనిషిని మనిషిగా చూడాలని మానవత్వాన్ని ప్రబోధించారు. కులమతాలకు అతీతంగా విశ్వమానవతను చాటి చెప్పారు. కులమతాల గీచుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని జాషువా తనను తాను విశ్వనరునిగా ప్రకటించుకుని తెలుగు సాహిత్య చరిత్రలో విశ్వకవి సామ్రాట్గా కొనియాడబడ్డారు.
1: మీరింతవరకు విశ్వకవి

0: forecast thunderstorms and rain at many places in the eastern and western districts of the state today. In view of the inclement weather, a holiday has been declared for schools and colleges in several districts including Amroha, Shravasti, Pilibhit and Bijnor. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
1: On to sports. In men's cricket, Virat Kohli's majestic century and Shubman Gill's fluent 100 powered India to a commanding 8-wicket victory over West Indies in the first ODI in Thiruvananthapuram last night. Kohli remained unbeaten on a sensational 139, while Ruthuraj Gaikwad finished unbeaten on 13. Chasing a target of 296, India made 300 for 2 in 41.4 overs to take a 1-0 lead in the 3-match ODI series. Kohli's innings was the centrepiece of India's successful chase, as the former India captain produced an aggressive display after initially settling into the innings. The century was Kohli's 55th in ODI cricket. He also became the second batter after Sachin Tendulkar to complete 15,000 ODI runs, reaching the landmark during his innings. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
2: Thank you, Anuja. Sending a stern message to Pakistan, the Times of India quotes Prime Minister Modi hailing the surgical strikes for zero tolerance in terrorism. The Asian Age quotes the Prime Minister urging citizens to participate in the census exercise and anti-drugs fight in Mann Ki Baat. An op-ed by Prime Minister Modi in The Pioneer lauds the personality of Ashok Singhal, former president of VHP. Marking his birth centenary and highlighting his organizational skills, the headline says, "A great personality committed to nation-building." Hindustan Times cites the news of Union Home Minister Amit Shah flagging off India's first LNG train in Gujarat. The paper quotes Amit Shah as saying India will soon achieve 100% electrification of its railway network, which only Sweden has achieved up till now. And finally, to boost medical tourism, government and private hospitals to be graded on quality and safety on global models, cites the Economic Times. And with that, it's back to you, Anuja.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Prime Minister Narendra Modi says it demonstrated new example of India's counter-terrorism policy. Proposed 3-day nationwide bank strike, which was to begin today, deferred. Government launches project to build national digital public infrastructure for tourism sector. Weather Department forecasts heavy rainfall in Uttarakhand, South Interior Karnataka and Andaman and Nicobar Islands today. And in men's cricket, centuries by Virat Kohli and Shubman Gill powered India to an 8-wicket victory over West Indies in first ODI in Thiruvananthapuram. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani Tirupati Jilla Samacharalaku Vintaru Rachana Sri N. Jagadish.
4: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖను వింటారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ఇక్కడ మరణిస్తే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం కేంద్ర మంత్రులకు

0: ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడసేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. మీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు తిరుపతి జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
2: చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట అమృత. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన వేటూరి.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు విన్న పాట బాబా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గం పాడిన పాట, గీతరచన శివగణేష్. భారతీయుడు చిత్రానికి హరిహరన్ హన్నీ పాడిన పాట వింటున్నారు భోన్ చంద్ర

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై ఎంపీఎన్ సేతురామన్ మరియు శ్రీ పొన్నుస్వామి నాదస్వరం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన మనసా ఇటులోర్తునే, మలయమారుతం రాగం, రూపకతాళం, త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న కీర్తన సారసాక్ష పంతువరాళి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.

వినబోతున్న కీర్తన స్వరరాగ సుధారస, శంకరాభరణం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మధురై ఎంపీఎన్ సేతురామన్ మరియు శ్రీ పొన్నుస్వామి నాదస్వరం విన్నారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
7: బాయ్స్ చిత్రానికి కార్తీక్, చిత్ర శివరామన్ పాడిన పాట వింటున్నారు. గీత రచన ఏఎం రత్నం మరియు శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
2: మటకే లేకరకే దో దో తిన్ తిన్ పాంచ్ పాంచ్ కిలోమీటర్ జానా పడతా హై. జీవన్ కా బహుత్ సారా హిస్సా సిర్ఫ్ పానీ మే ఖప్ జాతా హై. ఆర్ ఇస్లియే ఆజ్ మే లాల్ కిలే సే ఘోషిత్ కర్తా హూం కి హమ్ ఆనే వాలే దినో మే జల్ జీవన్ మిషన్ కో లేకర్ కే ఆగే బడేంగే.
3: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బహనో కా జీవన్ ఆసాన్ హో రహా హై. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
1: తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,55,00,000 అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత

0: మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్జీవన్ మిషన్కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
1: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore హౌస్హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. టు అచీవ్ 100% కవరేజ్ I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
0: ఇలా ఉండగా, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20 ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్‌ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భజలాల పెంపు, వర్షపునీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ జీరామ్జీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో

0: ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి, తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్ జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే, రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్ లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో ఉండి పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది.
0: జల్జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా

0: 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా, వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడటం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ఆర్ఎన్యూ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన పాట వింటున్నారు. గీతరచన వేటూరి.

విన్న పాట జీన్స్. చిత్రానికి నిత్యశ్రీ పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం మరియు శివ గణేష్. సంగీతం ఏఆర్ రెహమాన్. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో మెరుపు కళలు చిత్రానికి హరిహరన్ సాధన సంఘం పాడిన

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. రామోయ్ అతిథిలో వినబోతున్న పాట నాని, చిత్రానికి ఉన్నికృష్ణన్.

విన్న పాట ప్రేమ దేశం, చిత్రానికి మను ఉన్నికృష్ణన్, పాడిన పాట గీత రచన భువనచంద్ర. వన్ 2.2 MHz ఆకాశవాణి FM.

వింటున్నారు. గుర్తు చేసుకుందాం, శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట ప్రేమికుడు, చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన రాజశ్రీ.

0: ఎంచుకోండి.
1: మీరు విన్న పాట రోబో చిత్రానికి జావేద్ అలీ చిన్మయి పాడిన పాట విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మోటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట బృందావనం. చిత్రానికి బి వసంత, సావిత్రి, మురళీధర్, సుఖ్వీందర్ పాడిన పాట. గీత రచన ఆనంద శ్రీరామ్. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: The Indian stock market witnessed a sharp decline during forenoon trade today. The Sensex plunged 963 points to 72,932, while the Nifty tanked 306 points to 22,834 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. లాహిరి లాహిర్లో శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట ఆగడు చిత్రానికి సింహ శృతిహాసన్ పాడిన పాట వింటున్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: బాద్షా చిత్రానికి జస్ప్రీత్, సౌమ్యారావు పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, రవికుమార్.

100.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. లాహిర్ లాహిర్లో వినబోతున్న పాట బిజినెస్ మ్యాన్ చిత్రానికి గీతా మాధురి, ప్రియా హేమేష్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మిక యాజమాన్య సంబంధాలు అనే అంశం మీద శ్రీ రెడ్డిపల్లి పార్థసాదరి గారి ప్రసంగం వింటారు.
1: కార్మికులకు యజమానికి మధ్య సక్రమమైన సంబంధాలు ఉన్నప్పుడే ఇరువురికి ప్రయోజనం. చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా యజమానులు కార్మిక హక్కులను అమలుపరిచినప్పుడే సంబంధాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా బిల్డింగ్ పెయింటింగ్ కార్మికులు యజమానులు సంబంధాలు గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. బిల్డింగ్ పెయింటింగ్ వృత్తిదారులు అసంఘటిత రంగానికి చెందినవారు. సంఘటిత అసంఘటిత రంగాలు ఈ రెండు వేరు వేరు. సంఘటిత రంగంలోనంటే వారికి ఏదో కొన్ని చట్టపరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో వారికి అటువంటి ఏమీ లేవు. ప్రభుత్వ జాతీయ శాంపిల్ సర్వే సంస్థ జరిపిన సర్వే ప్రకారం మన దేశంలో వ్యవసాయ కార్మికుల తర్వాత భవన నిర్మాణ కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం వెల్లడైంది. సంఘటిత రంగంలో ముఖ్యంగా వచ్చే వాటిలో కొన్ని వివరిస్తే 1948 ఫ్యాక్టరీ చట్టం పరిధిలోనికి వచ్చే పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుకాణాలు, వ్యాపార సంస్థలు వర్తించే చట్టాల పరిధిలోనివి. ఈ చట్టాల పరిధిలోనికి వచ్చే కార్మికులకు సాంఘిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి అవసరమైన వ్యవస్థ ఈ రంగంలో ఏర్పాటై ఉన్నది. ఈపిఎఫ్ఓ మరియు ఈఎస్ఐ పథకాల ద్వారా వ్యవస్థీకృత సాంఘిక భద్రతా కవచం కార్మికులకు ఏర్పాటై ఉన్నది. ఇక అసంఘటిత రంగానికి వస్తే వారికి అనువర్తించే కార్మిక చట్టాలే లేవు. ఏదో ఋతువును బట్టి తాత్కాలికంగా ఉపాధి లభించడం, కార్మికులు వలసపోవడం, అవసరాన్ని బట్టి ఇచ్చే వేతనాలు, పనులు ఒకే చోట కేంద్రీకృతమై ఉండకపోవటం, దినభత్యం మీద అవసరం ఉన్నప్పుడే పని ఇవ్వడం, సంస్థాగతమైన సహాయం ఏదీ లేకపోవడం, కలిసి కట్టుగా బేరమాడే స్థితి లేకపోవడం ఈ రంగంలో కనిపించే ఇతర లక్షణాలు. ఇకపోతే దేశం ఎంతో అభివృద్ధి పొందాలో ముందుకు పోతున్నది. అయినా ఇంకా ఈనాటి అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి అదే విధంగా అంతే దారుణంగా ఉంది. నిర్మాణ రంగం నేడు పరిశ్రమ హోదాను కోరుకునే స్థాయికి చేరుకుంది. కానీ నిర్మాణ రంగ కార్మికులు మాత్రం ఎలాంటి హక్కులు లేకుండానే ఉన్నారు. కనీసం పని భద్రత, చేసిన పనికి తగిన పారితోషికం, ప్రమాదాలు సంభవించినప్పుడు బీమా సదుపాయం, అనారోగ్యం పొందినప్పుడు వైద్య సదుపాయాలు, వారి పిల్లల కోసం విద్యా సదుపాయాలు, ఇలా ఏవీ కూడా వీరికి మిగిలిపోయాయి. ముఖ్యంగా భవనాలకు, భవంతులకు అందమైన కొత్త కొత్త రంగులు వేసి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పెయింటర్ల జీవితాల్లో ఏ అందము ఆనందము అన్నదే లేదన్నది కఠోర వాస్తవం. ప్రస్తుతం బిల్డింగ్ పెయింటింగ్ వృత్తి నిర్మాణ రంగంలో ప్రథమ స్థానంలోనే ఉన్నది. ఒకప్పుడు చివరి స్థానంలో ఉండేది. అప్పుడు కొంచెం తక్కువగా సున్నాలు ఇలాంటివి కొట్టేసి రంగులేస్తే సరిపోయేది. వారు కట్టినదే కళగా కనపడేవి. ప్లాస్టింగ్లు కానీ ఇతర కార్పెంటరీ వర్కులు కానీ అప్పుడు ఆ రకంగా అందంగా ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా పెయింట్ వేస్తేనే అందం. పూర్వం మనం చూసేవాళ్ళం సినిమాల్లోనో, లేకపోతే విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తేనో, లేకపోతే మ్యాగజీన్లోనో అందమైన బిల్డింగ్లు ఇతర దేశాల్లో చూసి ఆహా ఎంత బాగున్నాయో.

అనుకునేవాళ్ళం. అలాంటి బిల్డింగులు ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి వీధుల్లో ఇప్పుడు ఉన్నాయి. అలాంటి రంగులు ఇప్పుడు ప్రతి చోట వేయగలుగుతున్నాం. బిల్డింగ్ పెయింటింగ్ గుత్తుదారులకు యజమానులకు ఎవరంటే, ఈ అందమైన బిల్డింగులు పెయింటింగ్ వేసేటువంటి యజమానులందరూ కూడా ఈ పెయింటర్లకు యజమానులే. ప్రతి అభివృద్ధిలోకి ఉంది, వృత్తిదారులే అభివృద్ధిలో లేరు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు, బిల్డర్స్ మొదలగు వారంతా పెయింటర్స్కి పనిచేసే రోజు వేతనం తప్ప ఇంకా కార్మికులకు వర్తించే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. అదనపు సౌకర్యాలు కూడా ఏమీ లేవు. పని చేస్తే తిండి, లేకపోతే లేదు. ఇక వేతనాలు పెరుగుదలంటారా, నత్తనడకలో ఉన్నాయి. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎవరు పెంచుతారో, ఎలా పెరుగుతాయో తెలియదు. పెరిగినా పెంచవలసినంత పర్సంటేజీ కూడా అప్పుడున్నటువంటి జీవన పరిణామానికి అనుగుణంగా పెంచట్లేదు. నిర్మాణ రంగంలో ప్రతి వృత్తికి ఒక మేస్త్రి ఉంటారు. అతని వద్ద కనీసం 5-6 పనివాళ్ళు ఉంటారు. ఈ మేస్త్రిలే యజమానితో ముఖ్య సంబంధికుడిగా ఉంటారు. భవన యజమాని వద్ద ఈ మేస్త్రీలు కాంట్రాక్ట్గా పనికి ఒప్పుకున్నప్పుడు అడుగుల లెక్కన కానీ యూనిట్లు గజాల లెక్క ఉంటుంది. ఈ రేట్లు ఒప్పుకోవడంలో ఈ మేస్త్రీలు ఒక మేస్త్రికి పొంతనం ఉండటం లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఉంటుంది. ఒకరి పనితనం అదే విధంగా ఉంటుంది, ఒక పనితనం తక్కువగా కూడా ఉంటుంది. కాకపోతే యజమాని ఈ దగ్గర మాట్లాడుకునే విధానం సక్రంగా లేకపోవటం వల్ల ఇరువురు బిల్డింగ్ యజమాని కానీ మేస్త్రి కానీ ఓ పద్ధతి ప్రకారంగా రేట్లు మాట్లాడుకుని అనుకుని రాసుకుని చేసినట్లయితే బిల్డింగ్ అయిపోయిన తర్వాత, వర్క్ పూర్తి అయిన తర్వాత పేచీలు పడకుండా అది సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా ఇద్దరికి సమయం కుదరట్లేదు. ఎందుకనంటే చేసిన తర్వాత నువ్వు ఇంత అని, దానికి ఇంత అని, మేస్త్రి ఏమో నాకు 1000 వస్తాయంటాడు, ఆ యజమాని ఏమో నీకు ఇంత రావు ఇంతే అని అంటారు. ఈ పేచీల వల్ల సంబంధాలు మళ్ళీ రెండోసారి, అతను బాగా పెయింటింగ్ వేశాడు, పద్ధతిగా వేశాడు, రెండోసారి పిలుచుకునేటట్టు చేయాలంటే యజమానితో సరైన సంబంధాలు ఉంటే పలానా సుబ్బారావు మా ఇంటికి వేశాడని ఆ యజమాని కూడా ఇంకొకరితో చెప్పడం జరుగుతుంది. పేచీలు పడటం వల్ల ఈ మేస్త్రికి ఇతర చోట రికమెండేషన్ చేయకపోగా ఆయన ఇంక రెండోసారి మళ్ళీ పిలవడు, అయినా ఈయన నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని ఇతను రెండోసారి వెళ్ళడు. ఇలా ఖాతాలు మేస్త్రులకి తగ్గుతాయి, అటు యజమానికి కూడా సక్రమైనటువంటి వర్కర్స్ ఉండరు. నిర్మాణ రంగంలో వివిధ వృత్తులకు సంఘాలు ఉన్నాయి. అవి ఆయా వృత్తిదారులు ప్రయోజనాలకు కూడా కృషి చేయడం జరుగుతుంది. కార్మికులకు, యజమానికి వచ్చే సమస్యల పరిష్కారానికి సంఘాలు కృషి చేస్తున్నాయి. పెయింటింగ్ వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చెందినవారు. నెలలో 15-20 రోజుల కంటే పని చేసేటువంటివి ఉండవు. వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చేయటం వల్ల అనారోగ్యం, ఆదివారాలు సెలవు, నిత్యం పని ఉండకపోవడం, పని రోజుల్లో నాగాలు ఉండటం వల్ల సంవత్సరం మొత్తం మీద ఈ తక్కువ రోజుల ఆదాయంతోనే జీవించవలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్కర్కి రోజువారీ వేతనం, సర్వీసు కాలాన్ని బట్టి, అతను సంవత్సరంలోనే పెయింటింగ్ పని వచ్చిన వాళ్ళలాగా ఉంటాడు, 10 సంవత్సరాల నుంచి పెయింట్ చేసిన వాళ్ళలాగా ఉంటారు. అయితే అతనికి ఎంతవరకు వచ్చనేటువంటిది ఈ అసోసియేషన్లో నిర్ణయం చేసి అతని సర్వీస్ కాలాన్ని బట్టి ఉండాలని సంఘం కోరుతుంది, వృత్తిదారులు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా సంఘాలు కూడా వృత్తిదారుల సంక్షేమానికి యజమానులను కొన్ని కోరికలను కోరుతూ సంక్షేమ కార్యక్రమాల రూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. కార్మిక సంఘాలు యజమానులకు కార్మికుల కోరికలను, వాటిలోని ముఖ్యమైనవి కొన్ని యజమానులను కోరే సహాయాలను గురించి మీకు వివరిస్తాం. 1, ప్రతి వర్కర్కి ప్రమాద బీమా కనీసం 2 లక్షల రూపాయలకు ఉండాలని, ఉచిత బస్ ప్యాస్ ఇప్పించాలని 2. 3, ఈ వర్కర్స్కి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని, 4, రోజువారీ వేతనం ఏదో 2 ఏళ్లకో 3 ఏళ్లకో కాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1 కానీ మార్చి 1 కానీ ఏప్రిల్ 1 కానీ పెంచి 1 సంవత్సరంలో 1 రోజు పెట్టుకుని ఆ రోజు నుంచి వేతనాలు పెరుగుదల చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రయోజనాలు ఏమిటంటే, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల కార్మికుల కంటే యజమానులకే ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రమాదానికి గురి అయిన వారికి కుటుంబాలను ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకునే యజమానికి రిస్క్ లేకుండా ఉండేందుకు ఉపయోగం. మరి ఎక్కడన్నా పడి దెబ్బలు తగిలినా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా, ఏ రకంగా అయినా
యజమాని

0: ఎంతో కొంత బేరే దానికి రిస్క్ సహాయం చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఇన్సూరెన్స్ ఉంటే సంవత్సరానికి 100 రూపాయలు కట్టిన వాళ్ళకి 100,000, 200 కట్టిన వాళ్ళకేమో 2 లక్షలు. ఇలా యజమానులు వాళ్ళ దగ్గర చేసేటువంటి వాళ్ళకి, ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారంటే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనులు చేస్తుంటారు, వారు చేయించటం విధాయకం. అలాగే ఉచిత బస్ పాస్, ఉచిత ఛార్జీలు కనిస్తే వేళకు పనికి వచ్చే సులువు మార్గం. ఏ రోజు డబ్బులు ఆ రోజు అయిపోయేటువంటి కార్మికులకి బస్సులో డబ్బులున్నాయా పొద్దున జేబులో చేపెట్టి చూసుకోకుండా ఉచిత బస్సు పాస్ కూడా కొనిస్తే ఆ నెలకి పొద్దున్నే బయలుదేరి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం టైంకి పనికి రావటానికే కాకుండా 90% పనివారు మధ్యాహ్నం పస్తులతో పనిచేస్తున్నారు. ఇది యథార్థమైనటువంటి విషయం. ఎందుకనంటే వారికి ఉండేటువంటి ఇబ్బందుల వల్ల క్యారేజీ పొద్దున్నే కాక క్యారేజీ తయారవునా 10 అయిపోతుంది పనికి రావాలంటే తీసుకుని. సాయంత్రం పొద్దుపోయేటప్పటికి డబ్బులు తీసుకునేటప్పటికి రేషన్ షాప్ ఉండదు. ఉదయం కొని చేసి కట్టాలంటే కష్టమైన పని. ఈ రకంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు క్యారేజీ లేకుండా పనికి. మధ్యాహ్నం ఏం చేస్తారంటే సమోసా టీ తాగే పనిచేస్తారు. దీని వాళ్ళు ఆరోగ్యాలే కాకుండా చేసే పనుల్లో ఉత్సాహంగా చేయడం కూడా ఉండదు. జనపూడ భోజనం పెడితే 15-20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. అయితే 10 గంటలు కలిసి వస్తాయి, వాళ్లకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది. ఉదయాన్నే లేవగానే ఇంక క్యారేజీ కోసం చూడకుండా ఆ బస్ బ్యాగ్ జేబులో పెట్టుకుని చక్కగా వచ్చేస్తే మధ్యాహ్నం భోజనం ఇక్కడే కాబట్టి పని కూడా అవుతుంది. ఇది కొంతమంది భవన యజమానులని మా సంఘాలు కోరుతున్నాయి. ఏంటంటే ప్రయోగం చేసి చూడండి, దీంట్లో నష్టం లేదు, మీరు కూడా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. నిర్మాణంలో అయ్యే ఖర్చులు ఇది ఖర్చు పెట్టినా ప్రయోజనమని యజమానికి చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే నిర్మాణ రంగ కార్మికుల కొరత ఉంది. ఇది మరింత పెరిగి రానున్న కాలంలో నిర్మాణ రంగంలో వివిధ పనివారుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణ రంగంలోనున్న కార్మికులు ఎక్కువగా పట్టణ నగర ప్రాంతాల్లోనే పనిచేయవలసి వస్తుంది. కార్మికులకు వచ్చే ఆదాయం స్వల్పం. ఇంటి అద్దెలు, రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరగటం, చాలీ చాలని తిండి, పస్తులతో ఉన్నవారే ఎక్కువ. అందువల్ల వీరి పరిస్థితులు తెలుసుకుని ఈ వృత్తిలోకి ఎవరూ రావడం లేదు. ఉన్నవారు కూడా కొంతమంది ఈ ఖాళీ టైంలో వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పూర్వం ఏం చెప్పారంటే మా పిల్లలను మీ పనిలో పెట్టుకోండి అని, కార్పెంటర్ పనిలోనూ ఇంకా పెయింటింగ్లోనూ తాపి పనిలోనూ పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే చదువుకున్న దాకా పనుల్లోకి రానివ్వటానికి పిల్లలను పెట్టుకుంటే కేసు అని పెట్టుకుంటలేదు. పిల్లలందరికీ కూడా చదువుకునే అవకాశాలు వచ్చినాయి. రావటం వల్ల నిర్మాణ రంగంలోని తాపి పనులకి వడ్రం పంపించడం లేదు ఆ పిల్లల్ని. ఈ వృత్తిదారులు కింద నుంచి పని నేర్చుకుని పైకి వచ్చేటువంటి లేరు. సందర్భంగా ఏ పని తెలియక గబుక్కుని 4 రోజులు వచ్చి బ్రష్ పట్టుకుంటే అతను పనివడ అనుకుంటే సరిపోదు. ఈ రోజుల్లో పెయింటింగ్ పని కూడా నిపుణత గల పనే. పూర్వం సున్నంలా కొట్టేది కాదు కాబట్టి ఇది నిపుణత గల పనే. దానికి కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. కార్పెంటరీ వర్క్లోనైనా అంతే ఉండాలి, తాపి పనిలోనైనా అంతే ఉండాలి. నిర్మాణంలో కూడా మంచి అనుభవం లేనటువంటి వాళ్ళు వస్తే ఏమీ అది సక్రమంగా నడవదు. నిర్మాణ రంగ కార్మికుల కొరత ఎందువలన వస్తున్నది అని ఈ రంగానికి చెందిన విద్యులు, భవన నిర్మాతలు, ప్రభుత్వము ఆలోచన చేసి దేనివల్ల ఈ కొరత ఏర్పడుతుంది, ఎందువల్ల ఈ వృత్తిలోకి కార్మికులు ఎక్కువ మంది రావటం లేదు అనే దాని మీద తెలుసుకుని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పెట్టి అమలు జరిపినట్లయితే వచ్చేటువంటి కార్మికులకు కూడా ఈ పని పైన భద్రత ఉంది అనేటువంటిది కలిగి తప్పకుండా ఈ పనిలో చేరతారు. అందువల్ల భవన నిర్మాతలు, ప్రభుత్వము ఈ విషయమై దృష్టి పెట్టుట చాలా అవసరం. యజమానులు సక్రమంగా కార్మికులకు ప్రోత్సహించి వారికి ఇవ్వవలసినటువంటి వేతనాలని సక్రంగా ఆలోచించి ఇవ్వగలగరని కోరుకుంటున్నాం. చివరగా కార్మికుల శ్రేయస్సు కోరే యజమానులకు కార్మికులతో సత్సంబంధాలు ఎప్పుడూ ఉంటాయి.
1: మీరింతవరకు కార్మిక యాజమాన్య సంబంధాలు అనే అంశం మీద శ్రీ రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత ఎవరికి ఎవరు కథానిక వింటారు. సమర్పణ శ్రీ పి దుర్గాప్రసాద్.
2: మనిషి పుట్టుకే

ఏడుపుతో ప్రారంభమవుతుంది. అయినా అమ్మ ఒడిలో అమ్మ స్పర్శతో నవ్వుతూ ఎదగడం ప్రారంభిస్తాడు. ఒక సంవత్సరం వరకు, ఆ తర్వాత కోపతాపాలు, తను కావాలనుకున్నది సాధించడం కోసం ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ శ్రామికుడిగా, విద్యావేత్తగా, ఉద్యోగిగా, సంసారిగా, తండ్రిగా ఎన్నో పాత్రలను పోషిస్తూ తన పాత్ర పూర్తి కాగానే తిరిగి అయిన వాళ్ళందరినీ ఏడ్పించిపోతాడు. ఇది ఎవరి విషయంలోనైనా జరిగేదే, జరగక తప్పదు. కాకపోతే పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు అందరినీ ఆనందాన్ని కలిగిస్తుంది, చివరి ఏడుపు గుండె బరువును మిగులుస్తుంది. అయినా ఆ వ్యక్తి వ్యక్తిత్వం, అతను నిర్వర్తించిన పనులు, బాధ్యతలు, సహాయక సహకారాలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతే ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్టే. ఆ కుటుంబ సభ్యులు జీవితాలు ఆనందదాయకమే. ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి స్పందించడం బాధ్యత అనిపిస్తే సాయం చేయడం మంచిదే. కానీ ఏ కష్టం నష్టం తెలియకుండా బాధ్యతలు ఎరిగిన వ్యక్తికి గొప్పవాడిని చేయాలనుకోవడం అవివేకం. అంతేకాదు, అతని బ్రతుకుకు అర్థం లేకుండా చేయడం అవుతుంది. అలా అర్థం పర్థం లేకుండా పెరిగిన వ్యక్తే మదన్. తేరగా వస్తే తిని కూర్చోవటం, స్నేహితులతో కలిసి మందు కొట్టడం, జల్సాగా తిరగడం, ఇది అతని నిత్యకృత్యం. తండ్రి ఒక సన్నకారు రైతు. ఉన్న 2 ఎకరాల పొలాలతో మదన్ను చదివించాడు. ఐటీఐ పాస్ అవగానే అయిన వారి సాయంతో ఫ్యాక్టరీలో ఫిట్టర్ ఉద్యోగం సంపాదించి పెట్టాడు. మదన్ సంపాదన పరుడయ్యాడని పెళ్లి కూడా చేశాడు. మదన్ తండ్రికి ఒక ఆశ, అన్ని బాధ్యతలు తానే చేసుకుంటూ కొడుకుకి ఏ ఇబ్బంది లేకుండా ఉంచాలనుకున్నాడు. ఆ విధంగానే రోజులు గడుస్తున్నాయి. తండ్రి నేలను నమ్ముకుంటే కొడుకు స్నేహితులను నమ్ముకున్నాడు. మదన్కి ఫిట్టర్గా ఒక ప్రత్యేకత ఉంది. ఎంత మొరాయించిన మిషన్ అయినా అతని చేతుల్లో పడితే కొత్త మిషన్గా అవుతుంది. వర్క్ విషయంలో అంత మేధావి. కాకపోతే తల్లిదండ్రుల ప్రేమానురాగాలు అతన్ని వ్యసనపరుని చేశాయి. స్నేహితులతో కలిసి రాత్రి పగలనగా తాగుతూనే ఉంటాడు. ఆ తాగుడు వల్ల లివర్ పాడై ఆపరేషన్ కూడా జరిగింది. అయినా బుద్ధి రాలేదు. మరలా మామూలే. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి సందిగ్ధ అవస్థ. ఒక ప్రక్క మంచి మేధావి, మరో ప్రక్క పచ్చి త్రాగుబోతు. అందుకని అతను మత్తు చేష్టల వల్ల ఫ్యాక్టరీలో ఏ ప్రమాదమైనా జరగవచ్చు అని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగం నుంచి మదన్ని తొలగించారు. నాకేంటి, నా దగ్గర పనతనం ఉందనుకున్న మదన్ సొంతంగా తండ్రి సాయంతో చిన్న గ్యారేజీ పెట్టుకున్నాడు. అది బాగానే నడుస్తుంది. డబ్బులు ఇచ్చిన వాళ్లకు, ఇవ్వని వాళ్లకు పనిచేసి పెట్టేవాడు. అతనికి కావలసింది సాయంత్రానికి తాగడానికి డబ్బులొస్తే చాలు. అంతేగాని మరి కుటుంబం ఎలా నడుస్తుంది అన్న ఆలోచన లేకపోగా, ఆ ఉన్నారుగా తల్లిదండ్రులు, వాళ్ళకే భారం అంతా. ఒక వ్యక్తి పాడవడానికి, బాగుపడడానికి ప్రేమానురాగాలే అన్నాడు ఒక మహాకవి. ఎందుకంటే అసలు ప్రేమానురాగాలు లేకపోయినా మనిషి మూర్ఖుడు, స్వార్థపరుడు అవుతాడు. ప్రేమానురాగాలు శృతిమించిన, బాధ్యతలు ఎరిగినవాడు, క్రమశిక్షణ లేనివాడు, జీవితం పట్ల అవగాహన లేనివాడు అవుతాడు. కార్మికునికి క్రమశిక్షణ ఎంత అవసరం? ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే దేవుడు వరమిస్తాడో లేదో తెలియదు గాని ఆ ధూపం వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంది. ఆ సువాసన ఒకలాంటి పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా చూసినా మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిస్తూ మధురానుభూతుల్ని కలిగిస్తుంది ధూపం. అలాగే కార్మికుల్లోని క్రమశిక్షణ అతనిని, అతని కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది, ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరిస్తుంది. కానీ ఈనాటి వ్యక్తి విపరీతమైన వ్యసనదాహానికి, ధనదాహానికి లోనవుతున్నాడు. వాటి కోసం ఉచ్చనీచాలాన్ని మరిచి అనేక అడ్డదారులు తొక్కుతున్నాడు. అందువల్ల ఆ వ్యక్తికే నష్టం. కానీ కార్మికుడు అలా కాదు. అతని యొక్క శక్తి యుక్తులు కర్మాగారాల ప్రగతికి, దేశ ప్రగతికి, కార్మిక సంక్షేమానికి ఉపయోగపడతాయి. ఈనాటి కార్మికులు గతంలో మాదిరి కాకుండా వ్యక్తిగత బాధ్యతలతో ముందుకు నడుస్తున్నారు. బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటున్నారు. వారి కుటుంబ సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ మదన్ అలా కాదు. భ్రష్టుడైపోయాడు. అందుకు కారణం వ్యక్తిగత బాధ్యత లేకపోవడం వల్ల. అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని తండ్రి చూసుకునేవాడు. దానితో మదన్ విచ్చలవిడిగా త్రాగుతూ బానిసయ్యాడు. మదన్కి తోడబుట్టిన అన్న ఒకడున్నాడు. అతనికి 1 ఎకరం పొలం ఇచ్చి గాలి వదిలేశారు. తల్లిదండ్రుల కారణాలు ఏమిటో ఎవరికీ అంతు చెక్కవు. అది నా కర్మ అనుకున్నాడు. మోహన్

0: కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి డబ్బుతో పాటుగా మీకు 2 అపార్ట్మెంట్స్ ఇస్తామన్నారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. పెదప కాలం పెదప బుద్ధిలో అనుకున్నాడు, పంట పొలాలని అపార్ట్మెంటుగా మార్చడం ఏమిటి? రేపన్నా రోజున తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? జనాభా పెరగవచ్చు, కానీ భూమి ఎక్కడ పెరుగుతుంది? మనకున్న భూమి 1 వంతు నీరు, 3 వంతుల నీటి కోతకు భూమి తరుగుతుందేమో తప్ప పెరగదు అని ఆలోచిస్తూ చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకున్నాడు. మట్టిని చేతిలోకి తీసుకుని కళ్ళకి అద్దుకున్నాడు. మోహన్కి ఒక నమ్మకం, మనిషి పద్ధతి ప్రకారం జీవిస్తే కాలం అన్యాయం చేయదు, పరిస్థితులు తప్పక మారతాయి, రైతు మళ్లీ రాజవుతాడు, జనం గుండెలో నవ్వుతూ జీవిస్తాడు. ఎన్నుముఖలాంటి రైతు ఎన్నటికీ వంగిపోడు. రైతును గౌరవించి పొలాలను పూజించే రోజులు వస్తాయని ఈ ఆలోచనలే అతనికి కొన్నంత ఆనందం, కోటి దీపకాంతులనిచ్చాయి. తాను ఎదగడమే కాకుండా ఇతరులు ఎదగాలని కోరుకునే మోహన్ మదన్ని ఒకసారి మందలించడానికి ప్రయత్నించాడు. మదన్ యావగింపుగా చూశాడు. తల్లిదండ్రులు, ఇప్పుడు వాడేమీ పాడైపోలేదు, ఎవరో చెప్పుడు మాటలు పట్టుకుని వాణ్ణి ఆడిపోసుకోకు అన్నారు. మోహన్ని రక్త సంబంధం విక్రయించేసరికి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఉబికి వస్తున్న కన్నీళ్లని టవలతో తుడుచుకున్నాడు. ఎవరన్నా పోగొట్టుకున్న చోటే వెతుక్కోకపోతే వాడు మనిషే కాదు. అయినా నా వెర్రిగాని, నేను ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని కానప్పుడు నా మాట ఎలా వింటారు అనుకున్నాడు మోహన్. మదన్ రోజురోజుకి తాగుడు వ్యసనంతో దిగజారిపోతూ ఉంటే ఎందుకు ఇలా మారిపోయాడు అని బాధపడేవారు. కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేక నిట్టూర్చేవారు. ఏ పని చేసే పని ఆ పని చేస్తూనే ఉండాలి, అందులో నైపుణ్యాన్ని సంపాదించాలి, రాబోయే తరానికి ఆదర్శం కావాలి. శరీరానికి తగిన వ్యాయామం అందనప్పుడు మనసుకు ఏదో ఒక తీవ్రమైన చికాకు కలుగుతుంది. అప్పుడు వ్యసనం దెయ్యంలా ఆ శరీరంలో ప్రవేశిస్తుంది, తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. మదన్ విషయంలో అదే జరిగింది. అతని గ్యారేజీకి రిపేరుకు ఏ వాహనాలు రావడం లేదు. వాహన యజమానులు మదన్ పనితనం మీద నమ్మకం ఉన్నా తాగిన మైకంలో వాహనాన్ని పాడు చేస్తాడేమోనని భయపడ్డారు. కొద్ది కాలంలోనే గ్యారేజు మూతపడింది. చేతిలో డబ్బులు ఆడక వాళ్ళింటికి వెళ్ళింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వమనేవాడు తాగడానికి. మదన్కి 2 పిల్లలు, పెద్దవాడు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. పచ్చి తాగుబోతు పెద్దలన్నా చుట్టుపక్కల వాళ్ళన్నా గౌరవ మర్యాదలు లేవు. ఇక 2వవాడు, వాడికో అనారోగ్యం ఉంది. శరీరంలోని రక్తం ఒకే చోటుకు పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఆ బాధను తట్టుకోవడానికి తండ్రి మందు త్రాగడం, మత్తు ఇంజెక్షన్లు అలవాటు చేసేవాడు. వాడు బీకాం చదివాడు, కానీ ప్రయోజనం తాగుబోతయ్యాడు. మదన్ బాధ్యత గుర్తెరిగి వాడికి వైద్యం చేయించి ఉంటే కొంతలో కొంత బాగుపడేవాడు. బాధ్యత లేనివాడు ఎంత చెప్పినా అంతే. అందరూ చెప్పారు పలానా చోట ఈ అనారోగ్యానికి వైద్యం ఉంది, తీసుకువెళ్ళమని. మొదట్లో ప్రయత్నం చేశాడు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తరుముతుంటే వైద్యం మధ్యలోనే ఆపేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితులు చూసిన వారికి గుండె చెరువైపోయింది. శరీరంలోని రక్త ప్రసరణ క్రమం తప్పితే అనారోగ్యం రాకుండా ఉంటుందా? పొలంలో నాట్లు సకాలంలో వేయకపోతే పంట పండుతుందా? పెద్దల అనుభవాలను దృష్టిలో ఉంచుకోకపోతే భవిష్యత్తు ఉంటుందా? కార్మికునికి కానీ, కర్షకునికి కానీ, వ్యాపారికి కానీ, విద్యావేత్తకు కానీ క్రమశిక్షణ లేకపోతే వారితో పాటు వ్యవస్థ కుంటుపడుతుంది అన్న నిజాన్ని అందరూ గుర్తెరగాలి. మదన్ చివరికి త్రాగటానికి డబ్బులు లేక బెంగతో జీవితాన్ని చాలించాడు. అతనిని ఎరిగిన వారందరూ ఇప్పటికీ బాధే. ఒక మంచి మెకానిక్ ఒక కర్మాగారానికి గాని సమాజానికి గాని చివరకు తనకైనా ఉపయోగపడకుండా పోయాడు. ఇక మదన్ కుటుంబానికి రక్షణ ఎవరు? కట్టుకున్న భార్యకు దిక్కెవరు? పెద్ద కొడుకు ఎంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు? చిన్న కొడుకు అనారోగ్య పరిస్థితి, ఎలా ఎన్నో ప్రశ్నలు మదన్ కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్ళు వారిని వేధిస్తున్నాయి. కానీ ఎవరికి ఎవరు? ఈనాడు కర్మాగారాల్లో గాని వృత్తిపరంగా గాని కార్మికులు తన పని తాను చేసుకుంటూ ఐటీఐ నుండి డిప్లొమో, బీటెక్, ఎంటెక్ వరకు చదివి ఉన్నత స్థాయి ప్రమోషన్లు అందుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలాగానే కార్మికుని యొక్క జీవన ప్రస్థానం అటు విద్యలో గాని ఇటు వృత్తిలో గాని ఆగకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలుగా కొనసాగుతూనే ఉండాలి.
1: మీరింతవరకు ఎవరికి ఎవరు కథానిక విన్నారు. సమర్పణ శ్రీ పి దుర్గాప్రసాద్. కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం వింటారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తేనే ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆ రాష్ట్ర సంక్షేమం గానీ, ఆ రాష్ట్రం తాలూకా పురోగతి సూచిక గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ వేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేసాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్క్, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేసాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేసాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

0: సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2,481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీడీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 388 పట్టాలు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ಖಾನ ಮೊಟಿಮಲ
1: ಸೈ ಬಾಲ್
0: ಗಜ್ಜ ಬಬಲ
1: ಸೈ ಬಾಲ್
0: ನಡುಗೊಲೋ ತಾಮರ
1: ಸೈ ಬಾಲ್
0: ಬುರದ ಪುಳ್ಳ
1: ಸೈ ಬಾಲ್
2: 80 ಸಂವತ್ಸರಾಲುಗ ಮೀ ಆರೋಗ್ಯಾನಿಕಿ ಶ್ರೇಯ ಅಭಿಲಾಷಿ ಸೈ ಬಾಲ್.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా కర్రీ పాయింట్ నిర్వహణలో నా అనుభవాలు అనే అంశం మీద శ్రీమతి సిహెచ్ వెంకట నాగస్వప్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
5: నేటి కాలంలో ఉద్యోగం అనేది కేవలం పురుష లక్షణం కాదు, మనిషి లక్షణంగా మారింది. ఫలితంగా నేటి స్త్రీ కేవలం వంటింటికే పరిమితం కావడం లేదు. మరి ఈ పరిణామం ఎన్నో కొత్త ఉపాధి మార్గాలకు కూడా బాటలు వేసింది. ఉదాహరణకు ఈరోజు మనతో కర్రీ పాయింట్ల నిర్వహణ ద్వారా ఉపాధిని పొందుతున్న చందులూరి వెంకట నాగ స్వప్న గారు ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: ముందుగా మీ గురించి మా శ్రోతలకు చెప్పండి.
6: నా పేరు చందులూరి వెంకట నాగ స్వప్న అండి. మాది చెరుగుపల్లి పక్కన రాంబట్లపాలెం అనేది చిన్న గ్రామం అండి. నేను 10th క్లాస్ దాకా చదువుకున్నాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యానండి. జాయిన్ అవ్వగానే మా ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సరే అని చెప్పాను. మా వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు. ఫాదర్కి బాగాలేదు కదమ్మా, మ్యారేజ్ చేసుకో అని చెప్పని ఉన్నారు. నేను ఓకే అన్నానండి. ఓకే అనగానే ఇంకా సరే అని చెప్పానని వెళ్ళిపోయాను. వెళ్ళంగానే ఎమ్మటే డోక్రాలో మత్తగారు వాళ్ళు ఉన్నారండి, దాంట్లో ఎమ్మటే జాయిన్ చేశారు. ఒక 3 ఇయర్స్ అలాగే గడిచిపోయింది. 4th ఇయర్లో మాకు 30,000 ఇచ్చారండి డోక్రా రుణంగా. డోక్రా రుణంగా ఇస్తే ఇంట్లో ఒక్కళ్ళమే చెయ్యాలి, ఒకళ్ళమే తినాలంటే కుదరదు కదా. మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కే పాప పుట్టింది నాకు. ఇంకా 4 ఫ్యామిలీ అయ్యేపాటికి 4 ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మత్తగారిని సలహా అడిగాను. సరేనమ్మా చేసుకుందామంటే ఓకే, 5 ఉన్నాం కాబట్టి తలా చేసి చేసుకుందామని చెప్పని అన్నారు. సరే తీసుకున్నామంటే వాటికి కట్టాలి కదా, కట్టకపోతే ఎలాగని చెప్పన్న ఉద్దేశంతో సరే మాకు దగ్గర తెనాలి పొన్నూరు అండి. వంట సామాన్లు చేసేపాటికి తెనాల్లో తీసుకొచ్చుకున్నాం. పొన్నూరులో హోల్సేల్ షాప్లో సరుకులు తీసుకొచ్చుకొని అలా క్యాటరింగ్ అనేది మొదలుపెట్టాము. కర్రీస్ పాయింట్ అనేది అలా మొదలుపెట్టంగానే క్రమేపీ పెంచుకుంటా ఉన్నామన్నమాట. కొద్ది కొద్దిగా పెంచుకుందామని ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేపాటికి మాది చిన్న ఊరు కదా, ఎలా సాగుతుందన్న వచ్చింది. అదే మెల్లగా సాగిద్దన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఒక 1 ఇయర్ వచ్చేపాటికి కొద్దిగా ఇదిగా ఉంది. 1 ఇయర్ దాటంగానే బేరం బాగుందండి.
5: కర్రీ పాయింట్ అనేవి సహజంగా మనం ఈ విజయవాడ, గుంటూరు లేదా చిన్న చిన్న టౌనుల్లో చూస్తూ ఉంటామండి. ఎందుకంటే అక్కడ వంట చేసుకోవడానికి ఎవరికి తీరికుండదు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మరి మీరు పల్లెటూరులో పెట్టారండి, మరి వ్యాపారం బాగా జరుగుతుందన్నారు, మరి కారణాలు ఏమంటారు?
6: మా పల్లెటూరులో వచ్చేపాటికి అంతా రైతులండి. వేరే కూలీకి వెళ్తేనే కానీ చేసుకోలేని పరిస్థితి అన్నమాట. అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కూలీలు వెళ్ళిపోవాలి. సాయంత్రం వచ్చేపాటికి 6-7 అలా అవుతుంది అన్నమాట. సరే ఇంటికి వచ్చాక ఏం చేసుకుంటాం అన్న ఉద్దేశంతో ఇది పట్టుకొని వెళ్ళిపోతే ఒక రైస్ వండేసుకుంటే తినేసుకోవచ్చు అన్న ఉద్దేశం ఉందండి. అందుకని చెప్పని వెళ్తా వెళ్తా కొనేసుకొని వెళ్ళిపోతారనమాట. అలా కొనేసుకొని వెళ్ళిపోతే ఏ ఐటెం కావాలంటే ఐటెం దొరుకుతుంది. కొనేసుకొని వెళ్ళిపోతే తినేయచ్చు అన్న ఉద్దేశంతో

0: అవుతుంది.
1: మరి ఒక రోజులో ఎంతమందికి సరిపడా వంట చేస్తారండి మీరు?
0: ఒక 50-100 మందికి సరిపడా చేస్తామండి మేము వంట.
1: మరి మిగిలిపోవడం లేదా తక్కువ అవడం ఇలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు ఏం చేస్తారు?
0: మిగిలిపోయినంటే ఇప్పుడు మోతాదు పెంచుకుంటా వెళ్తామండి, మరీ ఓవర్గా చెయ్యం మరీ తక్కువగా చేయమంట, మీడియంగా చేసుకుంటా వెళ్తామన్నమాట. దాన్ని బట్టి ఇవాళ బాగుందనుకున్న రేపు పెంచుకుంటాం, ఇదే బాగాలేదనుకున్న మరుసటి రోజు కొద్దిగా తగ్గించుకుంటాం అన్నమాట. అలా
1: ఎన్ని సంవత్సరాలుగా మీరు వ్యాపారం చేస్తున్నారండి?
0: 4 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి.
1: మరి మొదట్లో మీరు వ్యాపారం పెట్టినప్పుడు అంతకుముందు అనుభవం ఏమీ లేదు, మరి ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకున్నారండి ఈ 4 సంవత్సరాల్లో?
0: అంటే అనుభవం అంటే ఇంట్లో మా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు, కొద్దిగా బయట ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు మా అత్తగారు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలా అలా అనుభవం వచ్చింది. కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇంట్లో కూడా జరుగుబాటు జరుగుతుంది. మగవాళ్లే తేవాలంటే కుదరదు కదా, వేనీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఇలా చేసుకుంటే కొద్దిగా వాళ్ళకి సహాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పాను నేను అన్న ఉద్దేశంతో ప్రారంభించింది.
1: మరి మీ ఆదాయం అనేది ఎలా ఉందండి?
0: నెలకు వచ్చేసేసి 10,000 వస్తుందండి. 3,000 వచ్చేసేసి డ్వాక్రా కట్టాలి కదండి, 3,000 డ్వాక్రా కట్టేస్తాం. 7,000 ఇంట్లో నాకు ఇద్దరు పాపలండి, వాళ్ళ ఫీజులు కానీ ఇంట్లో వాడుకోవడానికని అలా వాడుకుంటాను. మిగతావి మా వారు చూసుకుంటారు, మా వారిది కూడా బిజినెస్ చేయను, మిగతా వారు చూసుకుంటారు.
1: పెట్టుబడి ఎంత అవుతుందండి?
0: పెట్టుబడి వచ్చేసేపాటికి ఒక 10,000 అంటే ఇయర్లీ వచ్చేపాటికి చెప్తున్నాను నేను, ఇయర్లీ వచ్చేపాటికి. అది నెల నెల సరుకులు ఒకేసారి తీసుకొచ్చుకుంటామండి మేము. ఫస్ట్ స్టార్టింగ్లో వారానికని అలా తీసుకొచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు కొద్దిగా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా డెవలప్ అయ్యింది కాబట్టి ఒక ఖాతా కొట్టు అనేది ఏర్పరచుకొని దాంట్లోనే నెలకి సరిపడా తీసుకొచ్చుకొని అమౌంట్ ఒకేసారి ఇవ్వడం అలా చేస్తూ ఉంటామంట.
1: సహజంగా బయట ఎవరైనా భోజనం చేయాలంటే శుచి శుభ్రత గురించి ఆలోచిస్తారండి, మరి మీరు శుభ్రత విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తారు?
0: మా దగ్గర శుచి శుభ్రత అనేది బాగుంటుందండి, అది కాకపోయినా రుచిగా ఉంటుందనే పేరు కూడా ఉంది మాకు. శుచిగా అంటే ముందులా కర్రీస్ అన్నీ నీట్గా కడుక్కోవడము, ఎలా పడితే అలా కూడా ఉండదండి మా హౌస్ నీట్గా ఉంటుంది. కడుక్కోవడం వంట సంబంధించింది సపరేట్గా ఉంటుంది మాకు.
1: మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారండి?
0: మా దగ్గర పనివాళ్ళు అనేది ఏమీ లేదండి, మాది ఉమ్మడి కుటుంబం, నలుగురం కోడళ్ళము, మత్తగారు చూపిస్తూ ఉంటారు, మేము నలుగురం కోడళ్ళం కలిపి చేసుకుంటామండి. వేరే పనివాళ్ళు అనేది లేదు మాకింత వరకు.
1: ఎవరైనా మీ కర్రీ పాయింట్లో తిన్న తర్వాత వచ్చి తర్వాత లేదు ఆ రోజు ఇది బాగా చేశారు లేదా ఈ కూర మళ్ళీ చెయ్యండి ఇలా అడిగిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా?
0: మా దగ్గర సాంబారు రసము బాగా ఫేమస్ అండి. సెంటర్ నుంచి షాపుల్లో దొరికే పౌడర్స్ మేమే ఇవ్వండి. మేము ఓన్గా మా అత్తగారు వాళ్ళ అత్తగారు గాయం నుంచి మేము ఇంట్లో కొట్టుకోవడమే అలవాటు. ఆ పౌడర్స్ అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తుందండి, దానికి కావాల్సిన పదార్థాలు బయట నుంచి కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే పౌడర్ కొట్టేసుకొని దాంతో పెడతాం కాబట్టి మా దగ్గర సాంబారు రసం బాగా ఫేమస్. మిగతా ఐటమ్స్ 20 చేస్తే అవి 50-60 చేసినా కూడా వెళ్ళిపోతాయండి, అవి రెండు బాగా ఫేమస్ మా దగ్గర. మేము ఈ కర్రీస్ పాయింటే కాకుండా ఈ కర్రీస్ దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు వచ్చేసేసి మాకు మీల్స్ కూడా సప్లై చేస్తే బాగుంటుందని చెప్పని అడుగుతున్నారండి. అంటే ఒక 20-25 మందికి అలా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమన్నా జరుగుతున్నప్పుడు చెయ్యండి అని అడుగుతున్నారు. ఫ్యూచర్లో అది కూడా పెడదామని ప్లాన్ ఉందండి.
1: మరి డ్వాక్రాలో చేరిన తర్వాత మీ జీవితంలో ఏ విధమైన మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు?
0: డ్వాక్రాలో చేరాక అనేది చాలా అనుభవాలు వచ్చినాయండి. ఇంట్లో వంటింటికి పరిమితం కాకూడదు, ఆడవాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతాము అని చెప్పన్న ఉద్దేశంతో ఈ రుణాలు తీసుకున్నామంటే వాటికి ఇదిగా ఉండాలి కదా, ఇప్పుడు ఏ నగలో కొనుక్కుంటాం అంతే అంతటితో అయిపోతుంది. ఇలాంటి ఉపాధి పథకాలు పెట్టుకున్నాం అనుకోనా కొద్దిగా ఇంట్లో తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటివి బాగా చేస్తున్నారండి. డాక్రా వాళ్ళు మాకు బాగా సహాయం చేస్తున్నారండి. పిల్లలకి స్కాలర్షిప్లు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారంటే వాళ్ళకి ఇంత అమౌంట్ అని అలా ఇస్తున్నారండి. అది కరెక్ట్గా కార్యక్రమం టయానికి వాళ్ళు మా క్యాన్మేటర్లు ఉన్నారండి, వాళ్ళు కూడా బాగా సహాయం చేస్తారండి మాకు. ఆ టయానికి తీసుకొస్తారు ఫెంక్షన్లు, పెద్దవాళ్ళకి ఫెంక్షన్లు అనేది వితంతువులకి అలా బాగా హెల్ప్ అవుతుందండి.
1: మరి ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: ఏం లేదండి, దీంట్లో మనం పాటించాల్సింది శుచిగా శుభ్రతగా రుచిగా ఉంటే ఎక్కడ చేసినా ఏ మారుమూలల గ్రామంలో చేసినా కూడా ఇలాంటివి అనేది బాగా సాగుతాయండి. ఇప్పుడు పల్లెటూరు పెద్ద పట్టణం అనేది లేదండి ఇప్పుడు ఈ దీనికి అయ్యేపాటికి, ఎందుకంటే మినిమం 500-400 సంపాదిస్తున్నారండి కూలీలు మినిమం. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే పిల్లలకి ఏదైనా పట్టుకెళ్దాము అన్న ఉద్దేశంతో

0: ఉంటున్నారండి. కొనుక్కొని వెళ్ళిపోతే తినేసేయచ్చు అన్న ఇదితో ఉంటున్నారు. కాబట్టి మనం ఎంత శుభ్రంగా చేస్తే అంత పెరుగుదల, మంచి అవకాశం, సదుపాయం ఉంటుందండి దీంట్లో.
1: చాలా మంచి మాట చెప్పారండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. మిమ్మల్ని గనక ఆదర్శంగా తీసుకుని ఉన్న చోటే కనుక ఉపాధిని కనుక వెతుక్కుంటే చాలా చక్కగా అందరూ హాయిగా ఉండడానికి అవకాశం ఉందండి. మరి మీ అనుభవాల్ని మాకు వివరించినందుకు ధన్యవాదాలండి స్వప్నగారు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు కర్రీ పాయింట్ నిర్వహణలో నా అనుభవాలు అనే అంశం మీద శ్రీమతి సిహెచ్ వెంకట నాగ స్వప్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో తర్వాత పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనే అంశం మీద శ్రీమతి ఎం సాయిలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
3: మంచి స్పర్శ, ఎదుటివారి స్పర్శ మృదువైనది లేదా సున్నితమైనది అయితే అది మంచి స్పర్శ. చెడు స్పర్శ అంటే ఎదుటివారి స్పర్శ కరుకైనది లేదా అసౌకర్యమైనది, భయంతో కూడిన లేదా భయం కలిగించేలా చేసే స్పర్శ కూడా చెడ్డ స్పర్శ. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు, చూడు మానవత్వం ఉన్నవాడు అన్నాడు ఓ సినీ కవి. ఆ మాటలు నేడు అక్షర సత్యం. పిల్లలు చెడ్డ స్పర్శ బారిన పడ్డారు అని ఎలా గుర్తించాలి అంటే వారు ఒంటరిగా మరియు బాధగా ఉంటారు. ఇంట్లోని వారికి మరియు స్నేహితులు బంధువులకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్లని వాళ్లు బాధ కలిగించుకుంటారు. హాని తలపెట్టిన వ్యక్తిని చూస్తే భయపడతారు లేదా అందరికీ భయంగా దూరం జరుగుతారు. అలాగే ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరుల సహాయాన్ని కోరుతూ ఉంటారు. చదువు మీద అస్సలు దృష్టి సారించలేరు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 4వ తరగతి పాఠ్యాంశంలో పర్యావరణ విద్యలో భాగంగా జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్, ఇదొక పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు బోధించేలా ఈ అంశాన్ని ఇవ్వడం ఓ అభినందనీయ అంశం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో. స్పర్శలోని తేడాలను కనిపెట్టలేని చిన్నారులు కామాంధుల ఆగడాలకు, దుర్మార్గాలకు బలైపోతున్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. రోజురోజుకి చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక దాడులు, వేధింపులు. అందుకు నిదర్శనం సగటున 50 వరకు ఫోక్సో చట్టం కింద బాలికలపై అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా ఇంకా నమోదు కాని చీకట్లో పడి ఉన్న అభాగ్య బాలికలు ఎందరో ఉన్నారు. తమ చిట్టి చేతులను పట్టి నలుపుతుంటే ఎందుకో తెలియక బిత్తరచూపులు చూస్తారే తప్ప ఆ చేతులను విడిపించుకోవాలని, పారిపోవాలన్న తెలివి వారికి లేదు. చెంపలను తడుముతుంటే ముద్దు చేస్తున్నారనుకుంటారు కాని ఎదుటివారి మనసులోని రాక్షస కోరికను అర్థం చేసుకోలేరు. ఓ చాక్లెటో బిస్కెటో చేతిలో పెట్టి దగ్గరకు తీసుకుంటే ప్రేమనుకుంటారు కాని తమని కాటేసే కర్కసత్వం అని గ్రహించలేరు. 6-7 ఏళ్ల పిల్లలు అంతకన్నా ఏం ఆలోచించగలరు? ఎదుటివారిని చూసి వారి ప్రవర్తనను గమనించి జాగ్రత్త పడేంత తెలివి వారికి ఉండదు కదా. అంటే ఇలా మనం ఒక చేతిని లేదా మరో అమ్మాయినో కోల్పోయి ఉండేవాళ్లం కాదు అంటే అతిశయోక్తి కాదు. ఆ వయసుకు తగ్గ పరిణితే వారికి ఉంటుంది. స్వీయ రక్షణకు సంబంధించిన ఆలోచనలను, తెలివిని ఉత్పత్తి చేసే శక్తి వారి చిట్టి మెదడుకు ఉండదు. కాని తల్లిదండ్రులుగా మనమే వారికి ఈ విషయంలో కొంత నాలెడ్జ్ను అందించాలి. స్పర్శల్లో తేడాలను చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి రెండు ఉంటాయి. అదేవిధంగా బ్యాడ్ టచ్ లక్షణాలు ఇవి అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక్కరోజులో వాళ్లు అర్థం చేసుకోపోవచ్చు కాని రోజు వివరిస్తూ ఉంటే వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆడపిల్లల పైనే కాదు, మగపిల్లల పైన కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఆడ మగ పిల్లల ఇద్దరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియచెప్పాల్సిందే. అయితే ఎలా చెప్పాలి? ఈ విషయాల్ని పిల్లల ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు మరియు గురువులు తెలియచెప్పాలి. అమ్మేగా తొలి గురువు కాబట్టి మంచి విషయాన్ని మాత్రమే కాక ఇలాంటి విషయాలను విధిగా చెప్పాల్సిందే. అందుకే నేను కొన్ని చిట్కాలను మీకు చెప్తున్నాను. మొదటి పాయింట్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ఓసారి అనుకుని జాగ్రత్తగా సిద్ధం అవ్వండి. మీ పిల్లలు ఆడుకునే పాప బొమ్మల్ని ఇందుకు ఉపయోగించుకోండి. ఆ పాప బొమ్మలో ఏ ప్రదేశాలను తాకచ్చు, ఏ ప్రదేశాలను తాకకూడదో చెప్పండి. సున్నితమైన లేదా రహస్యమైన ప్రదేశాలను తాకకూడదని, ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మంచివాడు కాదని, తనకు హాని చేసే అవకాశం ఉందని అర్థమయ్యే రీతిలో చెప్పాలి.

0: అలాంటప్పుడు అక్కడ ఒక సెకండ్ కూడా ఉండకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయమని చెప్పండి, లేదా గట్టిగా అరవమని చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, షాప్కు తీసుకెళ్తా, మా ఇంట్లో ఆడుకుందాంరా, మా ఫ్రిడ్జ్లో లేదా నా దగ్గర చాక్లెట్లు ఉన్నా ఇస్తా రా, ఇలాంటి మాటలను నమ్మవద్దని చెప్పండి. ఇలా ఆహారాన్ని ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించటం, వారిని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి వారి మాయమాటలతో పిల్లల్ని మోసపుచ్చుతున్నారు. పిల్లలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. పాయింట్ నెంబర్ 3, మీరు చెప్పాలనుకున్న విషయాలను చిన్న కథల రూపంలోకి మార్చి చెబితే పిల్లలకు త్వరగా అర్థమవుతుంది. చిన్న చిన్న పదాల్లో వాళ్ల చిట్టి మెదడు విషయాన్ని గ్రహించే విధంగా చెప్పాలి. పాయింట్ నెంబర్ 4, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో చాలా యానిమేషన్ కథలు పిల్లల కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిని ప్లే చేసి చూడమని చెప్పండి. అది చూశాక పిల్లలకు ఏమర్థమైందో అడిగి తెలుసుకోండి. అర్థం కాని చోట మీరు వివరించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో బ్యాడ్ టచ్ అనేది ఒకటుంటుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పాయింట్ నెంబర్ 5, చిన్నతనం నుంచే పిల్లలకు కళ్ళు, చెవులు, ముక్కు గురించి ఎలా చెబుతామో అలాగే వ్యక్తిగత శరీర భాగాల గురించి అవగాహన వచ్చేలా చూడాలి. ఎవరైనా తమ ఛాతీ భాగాలు వ్యక్తిగత శరీర భాగాలు తడుముతుంటే వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చి గట్టిగా అరవమని చెప్పాలి. అంతేకాదు, అలా ఎవరైనా తాకితే భయపడకుండా మీకు చెప్పమనాలి. తెలియని వారి ఇళ్లల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని వివరించాలి. పాయింట్ నెంబర్ 7, మీ అమ్మా లేదా నాన్నగారు తీసుకురమ్మన్నారు అని, లేదా వారు హాస్పిటల్లో ఉన్నారు లేక బయటకు వెళ్లారు అందుకే మిమ్మల్ని తీసుకువెళ్లడానికి నేను వచ్చాను అని ఎవరైనా చెప్పే మాటలను నమ్మవద్దు. అలాగే అపరిచిత వ్యక్తులు ఈ చిరునామా లేదా పలానా వ్యక్తి ఎక్కడుంటారో చూపించండి అని అడిగితే నిర్మోహమాటంగా తెలీదు అని చెప్పాలి. పిల్లల్ని ఇబ్బంది కలిగించే పనులు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఎత్తుకోవడం, పదే పదే అనవసరంగా తాకటం చేస్తూ ఉంటే దూరంగా పారిపోవడం లేదా గట్టిగా అరవడం చేయాలి. ఏం జరిగినా వెంటనే పెద్దవాళ్లతో చెప్పడం చేయాలి అని చెప్పాలి. పాయింట్ నెంబర్ 9, మీ అమ్మ లేదా నాన్న కాకుండా ఎవరైనా మిఠాయిలను, బహుమతులను లేక డబ్బుని ఇస్తే తీసుకోకూడదు అని చెప్పాలి. వారు ఆశపెట్టే లేదా ప్రలోభపరిచే పరిస్థితులను గుర్తించగలగాలి. అంతేకాదు, వద్దు అని నిర్భయంగా చెప్పగలగాలి. పాయింట్ నెంబర్ 10, పాము అత్యంత గొప్ప శరీర లక్షణాలను కలిగి ఉంది. ఎంత దూరంగా ఉన్న శత్రువును సైతం గుర్తించగలదు. అట్టి వివేకం మన పిల్లలకు కూడా తల్లిదండ్రులుగా నేర్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలు ఏ విషయాన్నైనా మీతో స్నేహంగా చెప్పుకునే వాతావరణాన్ని ఇంట్లో ఉండేలా చూడాలి. అలాగే అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండి సమాధానం చెప్పడం అలవాటు చేయాలి. ఓ మంచి సామాజిక వాతావరణం ఏర్పాటు చేయడం మనందరి కర్తవ్యం. 3 సంవత్సరాల వయసు పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు పిల్లల వరకు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం, ఆడపిల్ల తల్లిగా భయపడుతూ పిల్లలను భయపెడుతూ బడికి దూరం చేయడం కాదు. పిల్లలను ధైర్యవంతులుగా అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేయాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. వీటన్నిటికీ మనమేగా కారణం. మారుతున్న కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఏకీకృత కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, సమానత్వ లక్షణాలు, వస్త్రాధారణ మొదలైన అంశాలు. అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాలను అధిగమించాలి అంటే పెద్దల మాటను వింటూ క్రమపద్ధతైన పద్ధతులను అంగీకరించినట్లయితే అన్ని విషయాల్లో మనం పురోగమిస్తాం. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనే అంశం మీద శ్రీమతి ఎం సాయిలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత విశేషాలు వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదానే గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% 6 నెలల్లోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణులు.

0: సలహా, అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా, ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్కవేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా, రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి, మన ఇంట్లో ఉన్న పట్టుచీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్ కి పైన కవర్లాగానో, ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్నే అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు, వేటూరి సాహిత్యం అందించారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం కలిసి పాడిన పాట.

మీరు విన్న పాట లయన్ చిత్రానికి సింహ సౌధమిని పాడారు మణిశర్మ. సంగీతం భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. ఫిల్మ్ గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మన్ముదల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్రీవేనెల సాహిత్యం అందించారు.

మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. 102.2 MHz పై ఫిల్మ్ గీతాలు తర్వాత వినబోయ పాట సుందరకాండ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడారు. ఎంఎం కీరవాణి సంగీతం.

0: సూపరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజ
3: వచ్చాగా,
0: బాకీజా.

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు
4: సత్యభాయి
5: సత్యభావా

ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెళ్లి సందడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. ఎంఎం కీరవాణి సంగీతం, వేటూరి సాహిత్యం.

మీరు విన్న ఈ పాట నువ్వే నువ్వే ఈ చిత్రానికి చిత్రపాడారు. కోటి సంగీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 3 గంటలు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నీ మనసు నాకు తెలుసు. ఈ చిత్రానికి మనో ఉన్నికృష్ణన్ చిన్మయి పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఎంఎం ఏఎం రత్నం సాహిత్యం.

102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట అతిథి చిత్రానికి నవీన్ రీటా పాడారు. మణిశర్మ సంగీతం చంద్రబోస్ సాహిత్యం అందించారు. వింటూనే ఉండండి చక్కని పాటల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై.

మీరు విన్న పాట ఛత్రపతి చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరపరిచి మాతంగితో కలిసి పాడారు మణిశర్మ. వేటూరి సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట రేసుగుర్రం చిత్రానికి సింహ దివ్య గంగా పాడారు. తమనసి సంగీతం వరికొప్పల యాదగిరి సాహిత్యం అందించారు. ఇలాంటి చక్కని పాటల కోసం వింటూనే ఉండండి 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी, मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 4 గంటలు దాటి ఇంకా సెకండ్ల పరుగులు తీస్తున్నాయి. యువలయ కార్యక్రమానికి స్వాగతం. యువలయలో కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా సింహాద్రి చిత్రానికి టిప్పు చిత్ర పాడారు. ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

మీరు విన్న పాట దేవుడు చేసిన మనుషుల చిత్రానికి రఘు కుంచేశ్వర పరిచయం స్వయంగా పాడారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. ఇవాళ ఈ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కృష్ణగాడి వీరప్రేమగాథ. కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రానికి హరిచరణ్, సింధూరి విశాల్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. కృష్ణకాంత్ సాహిత్యం.

మీరింతవరకు విన్న పాట కృష్ణగాడి వీర ప్రేమ గాథ. చిత్రానికి హరిచరణ్, సింధూరి విశాల్ పాడిన పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. తర్వాత వినబోయే పాట మహానుభావుడు. ఈ చిత్రానికి గీతామాధురి, ఎంఎం మానసి పాడారు. తమ సంగీతం కృష్ణకాంత్ సాహిత్యం.

మీరు విన్న పాట జోష్ చిత్రానికి రాహుల్ విద్య విజయని ముఖర్జీ పాడారు. సందీప్ చోతా సంగీతం, సిరివేనల సీతారాం శాస్త్రి సాహిత్యం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట కృష్ణం వందేజ్ గురు. ఈ చిత్రానికి అద్నాన్ స్వామి బృందం పాడారు. మణిశర్మ సంగీతం, సిరివేనల సీతారాం శాస్త్రి సాహిత్యం.

0: హలో, పరీక్ష అంటే భయాన్ని పోగొట్టారు అధ్యాపకజీ.
1: పరీక్ష బాగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకో. అచ్చా రుక్సానా, ఆజ్ కా పాఠ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపకజీ.
1: సుభాషిష్,
2: మీరింతవరకు పరీక్ష కైసే లిఖే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ విఎస్ వరప్రసాద్, విద్యార్థిని రుక్సానా బేగం.
3: హెడ్స్ పై సతీ సక్కుబాయి నాటకం నుండి జ్ఞానయోగి పాత్ర నిర్వహణ శ్రీ జె జగన్మోహనరావు, హార్మోనియం శ్రీ జె శ్రవణ్ కుమార్.
4: సర్వభూత సమదయాపరుడగు పరమేశ్వరుని అంత సృష్టి యందు తమతో సమానముగా స్మృతిపబడిన మనలను బ్రాహ్మణులు దరిచేరనియకుండుట వారి జ్ఞానలోపమే కావచ్చును. కాని బ్రాహ్మణ వీధియందు నడిచినంత మాత్రమున ఈశ్వరుని దృష్టిలో మనము అపరాధులము కాము గదా. అయినను లోకమంతయు అంత అజ్ఞానమై

నాయన, పరమ సాధ్వీమ తల్లియు పాండురంగ భక్తి చేలియగు సక్కుబాయి అనుభవించుచున్న కష్ట పరంపురను తెలిగించుతురు కదా. ఆహా, ఆ తల్లి పాదాంక జాతములను భజించిన వారికి పాపసంతుతెల్ల పటాపంచలైపోవును కదా. ఈమె అత్తగారు ఇచ్చిదైన అత్తగారు

వత్సలారా, జ్యోతిర్మయంబగు ఆ మహాభక్తురాలగు సతీ సక్కుబాయి. ఆ భక్త శ్రేష్ఠురాలు భక్తి పారవశ్యమునా

బ్రాహ్మణోత్తమ, తమను పలికిన దానిలో అంతయు అసత్యము కాదు. నేను కనకమును అపహరించి కాంతను అపహరింపదలిచిన మాట నిజమే, కాని అవి మీరు పలికిన కనకమును కాంతయు మాత్రము కాదు, అవి వేరుగా ఉన్నవి.

అయ్యా బ్రాహ్మణోత్తమ, రూపొందిన భక్తితత్వము, అవతరించిన వైరాగ్య స్వరూపము, అర్షడ్వర్గ దేవతల్లో మా ఈ సక్కుబాయి మీ ఇంట వెలసి ఉన్నదని గ్రహించి దర్శించిపోవాలని వచ్చినాను. నేను పోవుచున్నాను. రంగార్పణము, శ్రీరంగార్పణము. ఆహా.

అయ్యా, అర్ధమగుడికేమున్నది? మహాభక్తురాలకు సక్కుబాయి దివ్య దృష్టి ఎందు శ్రీ పాండురంగమూర్తి తన రాస క్రీడా మహోత్సవంలో ప్రదర్శించుతున్నారు.

చెలియలి కక్షయ చేలప్పులందించే ఎల్ల వైరులకు కన్నెర్ర.

అమ్మా సక్కు మహాదేవి, ఓ కాశీపతి మహాశయ, మీరు ఎంతరి అదృష్టవంతులో కదా. సాధ్యులు నీ శ్రమల

0: మీరింతవరకు సతీ సక్కుబాయి నాటకం నుంచి జ్ఞానయోగి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జే జగన్మోహన్ రావు, హార్మోనియం సహకారం శ్రీ జే శ్రావణ్ కుమార్.
1: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 5 గంటలు. ఫిలిం గీతాలు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఫిలిం గీతాల్లో ముందుగా గుండెల్ల గోదారి చిత్రానికి భావతారిణి పాడారు ఇళయరాజా సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత వినబోయే పాట దొంగ దొంగది. చిత్రానికి శంకర మహాదేవన్ మాలతి పాడారు. దిన సంగీతం వేటూరి సాహిత్యం అందించారు. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి.

మీరు విన్న పాట వెంకీ చిత్రానికి పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడారు. దేవిస్ ప్రసాద్ సంగీతం సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. రాజకోటి సంగీతం.

మీరు విన్న పాట హలో బ్రదర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు, రాజ్కోటి సంగీతం. మీరు విన్న పాటతో ఫిల్మ్ గీతాల కార్యక్రమం సమాప్తం. చిన్న బ్రేక్ ఇద్దాం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఏషియా గేమ్స్ 2026 యొక్క అప్డేట్స్.

మీరు విన్న పాట మిర్చి చిత్రానికి మీకా సింగ్ పాడారు, దేవేష్ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగా హెడ్స్ పై. ఫిల్మ్ గీతాల్లో తర్వాత వినబోయే పాట ఇద్దరు అమ్మాయిలతో చిత్రానికి అపాచీ ఇండియన్ షర్మిల పాడారు, దేవేశ్వర ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

మీరు విన్న కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి రవివర్మ కౌశల్య పాడారు. చక్రి సంగీతం, భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీసు యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నెముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీసు యూనిఫాం ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతోమంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుళ్లు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు.

0: మా స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వర్ణగ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా, మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ,
1: నేను సందర్భంగా స్వర్ణగ్రామ స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలంటే స్ట్రీమ్ల మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: We begin the life, lifestyle for environment movement and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేర్లు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు.

0: దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డుని మా టీమ్ కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు మన దేశ ప్రధాన మంత్రి గారు మా టీమ్ చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనేరులను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయ సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృత. అద్యారభ్య ప్రారభ్యమాణ త్రిదివసీయ రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ స్థగిత. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద భగత్ సింహ తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2,000 రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఏవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్తా అంజనదత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా త్రిదివసీయా రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ యోజనా స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయః భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘేన సామాజిక సంచార పటలే న్యరూపీయత్ హ్యః రాత్రౌ ఐబిఎ అథ సప్త బ్యాంక్ సంఘానాం యుఎఫ్బియు ఇత్యస్య చ మధ్యే కార్యవిరామ సంబద్ధ విషయేషు సంపన్నాయాః మంత్రణాయాః అనంతరం ఏషః నిర్ణయః సంజాతః. పూర్వం యుఎఫ్బియు అన్యైశ్చ సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంఘైః సితంబర్ మాసస్య 28-30 దినాంకం యావత్ త్రిదివసీయస్య కార్యవిరామస్య ఆహ్వానం కృతం ఆసీత్.

0: ఈనాటి కార్యక్రమంలో తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శశికళ గారితో పరిచయం వింటారు.
1: ఇదివరకటి రోజుల్లో పేదవారి ఆహారంగా చెప్పుకునేటువంటి ఈ చిరుధాన్యాలని నేడు అందరూ కూడా వాటి పోషక విలువల్ని గుర్తించి ఈ చిరుధాన్యాల్ని ఆహారంగా తీసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె శశికళ గారు ఉన్నారు. వీరు వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు, అసలు ఆ తృణధాన్యాల్లో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి, వాటిని ఆహారంగా తీసుకుంటే గనక ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. శశికళ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ సిరిధాన్యాలు లేదా తృణధాన్యాలు, చిరుధాన్యాలు అసలు అంటే ఏంటండి?
2: మామూలుగా చూసుకున్నట్లయితే మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో వరి, గోధుమలు ఉంటాయి కదండి, వీటిని సీరియల్స్ అని పిలుస్తాం అన్నమాట. మైనర్ మిల్లెట్స్ ని తెలుగులో చిరుధాన్యాలు అంటాం అన్నమాట, లేదా మీరు అన్నట్టు తృణధాన్యాలను కూడా అంటారు. వీటి కిందకి కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగలు, సజ్జలు, ఇంకా రాగులు, జొన్నలు, ఇవన్నీ చిరుధాన్యాల క్రిందకి వస్తాయండి. అయితే వీటిలో ఒక ఐదిటిని మాత్రం, అవేంటంటే కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, ఈ ఐదింటిని ముఖ్యంగా సిరిధాన్యాలు అని పిలుస్తారండి. ఇవి ఏంటంటే ఆహార ధాన్యాలలో చిన్న గింజె కలిగిన గడ్డిజాతి పంటలు. అంటే వరి, గోధుమ ఎన్ని గడ్డిజాతి పంటలే కానీ గింజ సైజులో చూసుకున్నట్లయితే ఇవి అతి చిన్న గింజె కలిగిన గడ్డిజాతి పంటలండి.
1: ఇప్పుడు మీరు చిరుధాన్యాలు అని చెప్పారు కదండి, సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాగ చాలా చెప్పారు. మరి వీటిలో ఐదింటిని మాత్రమే సిరిధాన్యాలు అని చెప్పారు కదా, అలా ఎందుకని?
2: అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో మనం చూసినట్లయితే ఆధునిక వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పదార్థాలని మనం ఇప్పుడు తింటున్నామండి. దానివల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు

0: అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం కదండి. మరి ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి ఈ చిరుధాన్యంలో ఈ ఐదింటికి మాత్రమే ఉందండి. అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, కొండలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తున్నందువల్ల వీటిని ఐదింటిని మాత్రమే సిరిధాన్యాలుగా వర్ణించడం జరిగిందండి. ఇంతక మనం చెప్పుకున్నాం కదా, మిగతా ఈ రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగలు, ఇవి కూడా చిరుధాన్యాలే అనమాట. అయితే వీటిని తటస్థ ధాన్యాలు అని మాత్రమే పిలుస్తారనమాట. ఎందుకంటే ఇవి సిరిధాన్యాలు లాగా మనకు వచ్చిన రోగాలను మన శరీరం నుంచి దూరం చేయలేవండి. ఇప్పుడు చెప్పుకున్న ఐదు సిరిధాన్యాలలో పీచు పదార్థము, శిష్ట పదార్థము అను శాతము ఒకే అంకెలో ఉంటుందన్నమాట. ఇవి రక్తంలోకి గ్లూకోజ్, గ్లూకోజ్ అంటే మేము తెలుసు కదా చక్కెరని అనమాట, విడుదల స్థాయిని నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడుతాయండి. అందుకని మిల్లెట్స్ అన్నిట్లో ఈ ఐదింటిని మాత్రమే మనం సిరిధాన్యాలుగా పరిగణించడం జరుగుతుందండి.
1: మరి ఈ మధ్యకాలంలోనే మనం ఎక్కువగా ఈ చిరుధాన్యాల ప్రసక్తి ఎక్కువగా వింటూ ఉన్నాం అందరి నోళ్లలో కూడా.
0: అవునండి.
1: అసలు ఇవి ఈ మధ్య కొత్తగా వచ్చిన ఉత్పత్తులా లేదంటే పూర్వకాలం నుంచి ఉన్నాయా, వీటి గురించి చెప్తారా?
0: ఈ చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అనేవి కొత్తవి కాదండి. ఇవి మన ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు వీటిని పండించేవారు అనమాట. సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతిలో వీటిని పండించి తద్వారా వచ్చిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా జీవించారు వాళ్ళు ఒక టైంలో. ఇప్పుడు ఉన్న రోగాలన్నీ ఆ పాతకాలంలో లేవు కదండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆహారంలోనే శరీరానికి కావలసిన పోషకాలన్నీ తప్పనిసరిగా అందేవన్నమాట. కాబట్టి ఈ మనకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి కానీ మన పూర్వీకులు మాత్రం ప్రాచీన కాలంలోనే వీటిని సాగు చేయడం జరిగిందండి.
1: మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకత ఏంటంటారు?
0: హరిత విప్లవం తర్వాత ఈ గడిచిన 40 సంవత్సరాలు చూస్తే రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం అధికం కావడంతో ఈ రసాయన అవశేషాలు భూమి, అలాగే నీరు, గాలి, ఆహార ఉత్పత్తుల్లో మిగిలిపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయండి. ముఖ్యంగా ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరిగింది. పూర్వం ఎన్నడూ కని విని ఎరుగని కొత్త ఆరోగ్య సమస్యల్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కదండి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఒకవైపు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం ఆచరిస్తూ, మరొక వైపు మన శరీరానికి కావలసిన అత్యంత సహజంగా అధిక పోషకాలను అందించే చిరుధాన్యాలను సాగు చేస్తూ సమాజానికి ఆహార మరియు ఆరోగ్య భద్రతలను అందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందండి.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే.
0: అవునండి.
1: మరి ఈ వరి, గోధుమ ఇలాంటి వాటినే మనం ఆహారంగా తీసుకోవచ్చు కదా, ఈ సిరిధాన్యాలను ఎందుకు తీసుకోవాలండి?
0: అవునండి. మరి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ వరి, గోధుమలనే మనం తీసుకోవచ్చు కదా, మరి ఈ సిరిధాన్యాలను ఎందుకు తీసుకోవాలంటే, ఈ హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలు అయిందండి సుమారుగా. అప్పటి నుంచి మనకి ప్రధాన పంట వరిగానే మారిపోయిందండి. ఎక్కడ చూసినా మనం ప్రధానంగా తీసుకునేది అన్నమే తీసుకుంటున్నాం అనమాట. అది కూడా ఎలా తీసుకుంటున్నామండి, బాగా పొట్టు తీసేసి బాగా తెల్లటి మల్లె పువ్వులాగా ఉంటుంది కదా ఇప్పుడు మనం తినే అన్నం,
1: బాగా ఎక్కువగా
0: పాలిష్ చేసిన బియ్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న విటమిన్లు, ముఖ్యంగా ఖనిజాలు అన్ని పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న అన్నాన్నే మనం తింటున్నామండి. కానీ అది ఎన్నో క్యాలరీస్ ని మనకి ఇస్తుంది కదా, అది ఖర్చు పెట్టే శారీరక పని కూడా మనం చెయ్యట్లేదు. ఉదాహరణకు మనం చూడండి, ఆఫీసులో వెళ్ళిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే పనులు, లేదా పిల్లలు స్కూల్లో కూడా వారికి శారీరక వ్యాయామం అనేది ఏమి ఉండట్లేదు అనమాట. సో మనం క్యాలరీస్ ని ఖర్చు పెట్టట్లేదు. తద్వారా ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఉబకాయం అనే సమస్య ఎదురవుతుంది. ఒకసారి ఉబకాయం వస్తే అది అనేక సమస్యలకు దారితీస్తుంది, మనకు తెలుసు కదా, షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇలాగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే మన శరీరానికి కావాల్సింది సమతుల ఆహారం అండి. అంటే ఇప్పుడు మనం వరి తింటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయని చెప్పాం కదా, కార్బోహైడ్రేట్స్ తో పాటు విటమిన్స్, మినరల్స్, మినరల్స్ అంటే ఖనిజాలండి, ప్రోటీన్స్, పీచు పదార్థము, ఇవన్నీ చిరుధాన్యాలతోనే సమృద్ధిగా ఉన్నాయండి. కాబట్టి మనం తినే పాలిష్డ్ రైస్ లో మాత్రం ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి. కాబట్టి ఇది ఒక కారణం అండి. ఇంకొక కారణం కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన పరిస్థితి ఎలా ఉందంటే, రోజు రోజుకి జనసాంద్రత, పశు సాంద్రత పెరిగిపోతుంది అనమాట. మరి పెరిగే జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే సారవంతమైన భూములలో నీటి వసతి ఉన్న చోట మాత్రమే మనం ఈ చెప్పుకున్న వరి గోధుమల్ని సాగు చేయడం కుదురుతుంది అన్నమాట.

0: కానీ ఈ చిరుధాన్యాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అతి తక్కువ సారవంతమైన భూముల్లో అతి తక్కువ నీటితో, ఇంకా చెప్పాలంటే సమస్యాత్మక భూములండి, అంటే చౌడు నేలలు కానివ్వండి, ఆమ్ల నేలలు కానివ్వండి, వీటిలో సైతం మనం చిరుధాన్యాలని సాగు చేపట్టవచ్చండి. ఈ చిరుధాన్యాల సాగు ఒకవైపు మానవులకు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తూ మరోవైపు జాతీయ ఆహార భద్రతని అందిస్తున్నాయండి. ఈ రెండు కారణాల వల్ల మనం వరి గోధుమల కంటే చిరుధాన్యాలని మన ఆహారంలో పొందుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, వరి గోధుమల కంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు కదా, ఏ విధంగా ఇవి వరి గోధుమల పోషక విలువల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయంటారు?
0: మొదటి చెప్పినట్టు వరి గోధుమల్ని మనం సీరియల్స్ అంటామండి, వీటిని మిల్లెట్స్ అంటాం అనమాట. వీటితో పోలిస్తే వరిలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఈ రెండిటికి ప్రత్యేకమైన తేడా ఏంటంటే పీచు పదార్థం అండి. ఇది కొర్రల్లో చూసుకున్నట్లయితే 8%, అరికల్లో 9%, అండు కొర్రల్లో 12%, సామల్లో 9%, మరి ఊదల్లో 10% ఉంటుంది అనమాట. ఈ అద్భుతమైన పీచు అంశం వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. మరి మనకి రోజుకి సుమారు 36 మిల్లీగ్రాముల పీచు పదార్థం అవసరం అవుతుందండి. సిరిధాన్యాలలో ఈ పీచు పదార్థం 8 నుంచి 12 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది అనమాట. ఒక్క పీచు పదార్థమే కానండి, ఇంకా సిరిధాన్యాలలో విటమిన్స్, B3, థైమిన్, నియాసిన్ అనే అమైనో యాసిడ్స్ ఈ సిరిధాన్యాలలో పుష్కలంగా ఉంటున్నాయండి. మనిషికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే ఈ అంశాలు సిరిధాన్యాల్లో ఉన్నాయి కాబట్టే ఇవి అనేక రోగాలను నయం చేయడానికి వీలు కలుగుతుంది అనమాట.
1: ఇప్పుడు అందరూ చెప్తోంది ఏంటంటే ఎక్కువ పీచు ఉన్న పదార్థాలని ఆహారంగా తీసుకోండి అని చెప్తున్నారు కదా.
0: అవునండి,
1: మనం రోజు తినే ఆహారంలో ఈ పీచు పదార్థాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటారు?
0: ఇప్పుడు మనం మనిషి శరీర నిర్మాణం చూసుకున్నట్లయితేనండి, శరీర భాగాలు పనిచేయాలన్నా మనకి శక్తి అవసరం కదా. లేచింది మొదలుకొని పనుకోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి అన్ని పనులు చేయడానికి మనకి ఆ శక్తి మనం అందించే ఇంధనంపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ఇంధనం పోషకాల నుంచి లభిస్తుందండి. పోషకాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పిండి పదార్థాలు, మాంసకృత్యులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పీచు పదార్థం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అది మన ఆరోగ్యానికి ప్రాణం లాంటిది అనమాట. ముఖ్యంగా ఈ పీచు పదార్థం యొక్క పాత్ర క్యాన్సర్ రాకుండా, గుండె జబ్బులు రాకుండా, అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా, మధుమేహం రాకుండా, ఉబకాయం రాకుండా ఉంచడంలో ఈ పీచు పదార్థం ఎంతైనా ప్రధాన పాత్రని పోషిస్తుందని చెప్పుకోవాలండి.
1: అంటే మన ఆహారంలో పీచు పదార్థాలు ఉండేటట్లుగా చూసుకోవడం చాలా ముఖ్యమైన,
0: చాలా ముఖ్యమైనదండి ఈ రోజుల్లో.
1: అలాగే ఇప్పుడు మీరు పీచు పదార్థం గురించి చెప్పారు కదండి, ఇంకా ఈ పీచు ఎక్కువగా ఉన్నటువంటి సిరిధాన్యాల్ని గనక తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎక్కువ మంది బాధపడేది ఈ మధుమేహం.
0: అవునండి,
1: ఆ మధుమేహాన్ని ఏమన్నా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: అవునండి, ఇప్పుడు 40 ఏళ్ళు దాటిందంటే మనందరం ఎదుర్కొనే సమస్య మధుమేహం కదండి. మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుందండి. అంటే ఒకేసారిగా అధిక మొత్తంలో చక్కెరని విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో కొద్ది గంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు మధుమేహం అంటే మీకు తెలుసు కదండి, రక్తంలో షుగర్ లెవెల్ పెరగడం అనమాట. కొంతమందికి అవగాహన వచ్చేసి చిరుధాన్యాలను పాటిస్తున్నా ఇంకా చాలా వరకు వరి గోధుమలనే మనం తీసుకుంటున్నాం కదా. ఈ వరి గోధుమలో పీచు పదార్థం తక్కువగా ఉండడం వల్ల మనం తిన్న 15 నుంచి 30 నిమిషాల్లో మనం తిన్న ఆహారం అంతా గ్లూకోజ్ గా మారిపోయి రక్తంలో కలిసిపోతుంది అనమాట. ఉదాహరణకండి, 100 గ్రాములు మనం అన్నం తిన్నామంటే ఇమీడియట్ గా 70 గ్రాములు గ్లూకోజ్ ఒక్కసారిగా శరీరంలోకి వచ్చి చేరుతుంది అనమాట. మనం అన్నమే కాకుండా మన స్నాక్స్ తింటాం కదండి, వీటికి స్వీట్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, లేదా పిల్లలకి స్నాక్స్ కింద బిస్కెట్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తోడైతే అధిక మోతాదులో ఒక్కసారిగా రక్తంలోకి ఈ చక్కెర చేరుకొని క్రొవ్వు పెంచుతుందండి. తద్వారా ఇది అనేక రోగాలకి దారితీస్తుంది అనమాట. కానీ సహజ పీచు పదార్థం కలిగి ఉండడమే ఈ సిరుధాన్యాల ప్రత్యేకత. ఎందుకు వీటిని సిరుధాన్యాలు అంటున్నారంటే దీనిలో సహజంగానే పీచు పదార్థం చాలా ఉంటుందండి. నిజంగా వీటిని రోజుకి 2 నుంచి 3 పూటల మనం ఆహారంలో తీసుకుంటే, ఇందాక చెప్పుకున్నట్టు మనిషికి కనీసం రోజుకి అవసరమైన 30 మిల్లీగ్రాముల పీచు పదార్థము ఈ ధాన్యం నుండి మన శరీరానికి లభిస్తుంది అనమాట. ఇంకా ఏమన్నా తక్కువైనా కూరగాయల్లో కూడా పీచు పదార్థం ఉంటుంది కదండి, సో మనం తినే కూరగాయల ద్వారా కూడా పీచు పదార్థాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ సీరియల్స్ కి మిల్లెట్స్ కి తేడా ఎక్కడంటేనండి, ఈ వరి గోధుమల్లో ఈ పీచు పదార్థం అన్నది ధాన్యపు పై పొరల్లోనే ఉంటుంది, గింజ పై పొరల్లోనే ఈ పీచు పదార్థం ఉంటుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే మిల్లింగ్ కి పంపిస్తామో ఆ పీచు పదార్థం తీసివేయబడుతుంది. కానీ

0: సిరిధాన్యంలో అలా కాదండి. ఈ సిరిధాన్యంలో పీచు పదార్థము, గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉంటుందన్నమాట. సో దానివల్ల అది మనం వాటిని తీసుకున్నప్పుడు పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అందుకే వీటిని మనం సిరిధాన్యాలని అంటున్నామండి.
1: ఇప్పుడు మీరు పీచు పదార్థాల గురించి చెప్పారు కదండి, ఈ సిరిధాన్యాల్లో ఈ పీచుతో పాటుగా ఇంకా ఇతర పోషకాలు ఏమేమి ఉన్నాయంటారు?
0: చిరుధాన్యంలో ముఖ్యంగా ఏ పదార్థాల్లో లేనంత పీచు పదార్థం ఉందని చూసాం కదండి. దానితో పాటు పిండి పదార్థాలు 60 నుంచి 72% వరకు, అలాగే మాంసకృత్యులు 6.2 నుంచి 11.6% వరకు, క్రొవ్వు పదార్థాలు 1.2 నుంచి 4.7% వరకు, ఖనిజ లవణాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఇంకో ప్రత్యేకత ఉందండి చిరుధాన్యాలకి, ఏంటంటే వీటిల్లో గ్లూటిన్ అనే పదార్థం ఉండదండి. ఆ గ్లూటిన్ అనే పదార్థం ఉండనందువల్ల మనం తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది అన్నమాట. అదే మనం అన్నం తిన్నట్లయితే ఒక్కసారిగా జీర్ణమైపోయి చక్కెర అంతా రక్తంలోకి విడుదలవుతుందని చూసాం కదా. ఇది మాత్రం ఇలా మెల్లమెల్లగా జీర్ణం అవడం వల్ల శక్తి అంతా ఒకేసారి విడుదల అవ్వకుండా కొంచెం కొంచెంగా శక్తి విడుదల చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతం ఎక్కువ కాకుండా చూస్తాయండి. మధుమేహ వ్యాధిగ్రస్తులకి, స్థూలకాయంతో బాధపడే వారికి ఇవి అనువైన ఆహారం అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఎంతో విలువైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్, జింక్ ఇవన్నీ సిరిధాన్యంలో పుష్కలంగా ఉంటున్నాయండి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను, వరిలో ఇనుము శాతం, అలాగే ఇప్పుడు చిరుధాన్యం అనబడిన సామన్లో ఇనుము శాతం అంటే ఐరన్ అండి, ఈ రెండు పోల్చినట్లయితే వరి కంటే సామన్లో 13 రెట్లు ఎక్కువగా ఈ ఇనుము ఉంటుందండి. మనకి తెలుసు కదా సాధారణంగా మహిళలు రక్తహీనతతో బాధపడతా ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఈ సామన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ రక్తహీనతని అధిగమించవచ్చు అన్నమాట అండి.
1: అలాగే మరి ఇటువంటి సిరిధాన్యాల్ని మనం ఆహారంగా తినడం వల్ల ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు అంటారు?
0: ముఖ్యంగా ఈ సిరిధాన్యాలను తినడం వల్ల అండి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు అదే చెక్ చేస్తారు కదా, దాని లెవెల్ ని తగ్గిస్తుందండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దాని బారి నుంచి పడకుండా మన ప్రాణాలని కాపాడుతుంది. మధుమేహంలో కూడా టైప్2 అనే మధుమేహ వ్యాధిగ్రస్తుల్ని ఎంతగానో ఇది కాపాడుతుంది ండి. తర్వాత బ్లడ్ ప్రెషర్ ని కూడా ఇది నియంత్రిస్తుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయండి.
1: ఇప్పుడు మీరు చాలా రకాల సిరిధాన్యాల గురించి, వాటి ఉపయోగాల గురించి, వాటిలో ఉండే పోషక విలువల గురించి ఇవన్నీ చెప్పారు
0: కదండి.
1: ఇప్పుడు చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవడానికి కూడా మొగ్గు చూపిస్తున్నారు, కానీ వాటిని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా ఆహారంలో చేర్చుకుని వాటిని ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా చాలా మందికి తెలియదు కదండి. మరి వాటి గురించి అంటే వీటిని ఎలా ఆహార పదార్థాల్లో తీసుకుని వాళ్ళ దైనందిన జీవితంలో ఆహారాన్ని తీసుకోవాలో చెప్తారా?
0: అలాగేనండి. అన్నానికి ఎలాగ ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాము, అలాగే ఈ సిరిధాన్యాలను వాడడంలో కూడా అన్నిటిని కనీసం 2 గంటలు మనం నానబెట్టాలండి.
1: అంటే ముందుగానే నానబెట్టేసుకోవాలి.
0: తప్పనిసరిగా ముందుగా 2 గంటలు నానబెట్టాలి. ఒక్క అండుకొరలు మాత్రం 4 గంటలు నానబెట్టాలండి తప్పనిసరిగా. అలాగే మిగతా వాటిని 2 గంటలు నానబెట్టి మనం అన్నం ఎలా వండుకుంటున్నామో 1 గ్లాస్కి 2 గ్లాసుల నీరు పోసి ఉడికించుకోవచ్చు. కానీ వీటిల్లో అండుకొరలకు మాత్రం 4 గంటలు నానబెట్టి 1 గ్లాస్కి 3 నుంచి 4 గ్లాసులు నీరు పోయాలండి.
1: అంటే నీరు
0: ఎక్కువ పడుతుంది బాగా ఉడకడానికి, గట్టి గింజ అన్నమాట. అలా వండుకోవచ్చు అండి. తర్వాత దేనికదే విడివిడిగా మనం వండుకోవాలి, అంటే 5 రకాలను కలిపేసి వండుకోకూడదు అన్నమాట, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. 2 రోజులకు 1 రకం చొప్పున, ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవాలి. అంటే 2 రోజులు కొర్రలు, 2 రోజులు అరికలు, అంటే 10 రోజుల్లో అన్ని మనం 2 రోజులు చొప్పున కవర్ చేయొచ్చు. మళ్ళీ 11వ రోజున తిరిగి మొదటి సిరిధాన్యంతోనే ప్రారంభించాలన్నమాట. అలాగ కనుక మనం 6 నెలలు చేసినట్లయితే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్న అనేక రోగాలను మనకు దూరపరచడమే కాకుండా మనకి ఎంతో మేలుని చేకూరుస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితుల్లో మనం అధికంగా వాడుతున్నటువంటి వరి, గోధుమ, మైదా, పంచదార వీటన్నిటిని తప్పనిసరిగా మాని ఈ సిరిధాన్యాలని జీవన విధానంలో మనం చేర్చుకోవాలండి. అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎప్పుడు అన్నమేనా, అన్నంలా వండుకోవడమేనా అని, అంటే కాదండి. ఈ చిరుధాన్యాలని ఇడ్లీలాగా చేసుకోవచ్చు, దోశ, రొట్టె, ఉప్మాలా చేసుకోవచ్చు, కిచిడి, పకోడీ, పులిహారం, కావాలంటే మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, మన రైస్ తో ఎలా చేసుకుంటామో అన్ని రకాలు ఈ సిరిధాన్యాలతో మనం చక్కగా చేసుకోవచ్చండి. ఇలా రకరకాలు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడతారు, తింటారు. సో తప్పని

0: తప్పనిసరిగా మన ఆహారపు అలవాట్లలో ఈ సిరిధాన్యాలని చేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి.
1: అంటే శశికళ గారు, ఇప్పటిదాకా మన ఆహార పద్ధతుల్ని గనక మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ప్రధాన ఆహార పంట వరి కాబట్టి మన ప్రజలందరూ కూడా దీన్నే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్ల బట్టి ఇదే జరుగుతోంది.
0: అవునండి.
1: ఇప్పుడు ఒకేసారిగా వీళ్ళని చిరుధాన్యాల వైపు మళ్లించటం ఎలా సాధ్యమవుతుందంటారు?
0: ప్రస్తుతం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి ఈ సిరిధాన్యాల్లో అవగాహన కల్పించాలండి. పిల్లలు కూడా ఇష్టపడరు తీసుకోవడానికి, కానీ వాళ్ళకి ముందు పెద్దవాళ్ళు మనం అలవాటు చేసుకుని వీటిలో ఉండే పోషక విలువలు, వీటి ద్వారా శరీరానికి చేకూరే ఉపయోగాలని వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళకి అన్నంలాగానే కాకుండా రకరకాలుగా, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఉప్మా, కిచడీ, పకోడీ, బజ్జీలు అలాగే రకరకాలుగా వేసి వాళ్ళకి అలవాటు చేయాలండి. కాబట్టి పిల్లలకి వీటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మన ఆహారపు అలవాట్లో దీన్ని తప్పకుండా చేర్చుకుని మరి సమాజం అంతా ఆరోగ్యంగా ఈ సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చుకోవాలని నా కోరిక అండి.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఈ అంశం గురించి వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శశికళ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వేరుశనగలో మేలైన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. నూనె గింజ పంటల్లో అతి ప్రధానమైన పంట వేరుశనగ. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన సస్యరక్షణ చర్యల్ని పాటించాలి. వేరుశనగను ప్రధానంగా అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్రగొంగళి పురుగు. జూలైలో పడే వర్షాలకి భూమిలోని కోశస్థ దశలో ఉన్న పురుగుల నుంచి వర్షం పడిన రెండో రోజున తల్లి రెక్కల పురుగు బయటికి వస్తుంది. తల్లి పురుగు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పైరెక్కల అంచున ఎర్రటి చారల్ని కలిగి ఒక్కొక్కటి దాదాపుగా 100 వరకు తెల్లని గుడ్లని గుంపులు గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన, రాళ్లపైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేదా పొలంపై ఉన్న గడ్డి మొక్కలపై వేరుశనగ ఆకుల్ని ఆశించి వాటిపై ఉన్నటువంటి పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకుల్ని తినేసి రెమ్మల్ని మొదళ్లని మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తింటాయి. వీటి నివారణకి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షాలకి లోతు దుక్కులు చేయడం వల్ల పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8 నుండి 11 గంటల సమయంలో సామూహిక మంటల్ని వేసి లేదా కాంతి ఎర్రలు ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగుల్ని ఆకర్షించి అరికట్టచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగుల్ని గమనించి ఏరేయాలి. మిథైల్ పెరాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. పొలం చుట్టూ లోతు సాలు వేసి మీటర్ పొడవు సాలుకి 250 గ్రాముల ఫాలిడాల్ పొడి మందుని చల్లాలి. అలసంద, ఆముదం పేర్లని ఎర్రపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మల్ని పొలంలో అక్కడక్కడా ఎర్రగా వేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని గుట్టగా పోసి తగలబెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నులుపురుగు దశని గమనించగానే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి డైమిథియేట్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర్రని తయారుచేసి చిన్న ఉండలుగా ఎకరం పొలంలో సమానంగా చల్లినట్టయితే ఈ ఎర్ర గొంగళి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు. వేరుశనగను ఆశించే మరొక పురుగు వేరుపురుగు. వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే భూమిలో నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న వేప చెట్లని, రేగు చెట్లని ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది.

బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడొస్తాయి. మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. వీటి నివారణకి లోతు దుక్కి చేయడం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడికి చనిపోతాయి. 4-8 10% గుళికలు ఎకరానికి 6 కిలోలు గింజలు విత్తేటప్పుడే వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందిని కలిపి విత్తుకోవాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశించే అవకాశం ఉంటుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలుంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులుంటాయి. ఇవి 2-3 ఆకుల్ని కలిపి గూడుగా చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కాలినట్లుగా కనిపిస్తాయి. దీన్నే రైతులు అగ్గితెగులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుముడత నివారణకి అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశనగని వేయకూడదు. ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి ఎర్రపురుగుల ఉనికిని ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% పైగా ఉంటే క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు. ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహర్తాన్ని గీకి తినేసి జల్లెడగా మరుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకుల్ని తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. పొగాకు లద్దె పురుగుల నివారణకి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎక్కువ నీటి తడులు పెట్టకూడదు. అలాగే ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి మగ పురుగుల ఉనికిని గమనించాలి. ఎకర వేరుశనగ పొలంలో 30-40 ఆముదం పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎర్రపంటలుగా ఉండేలా చూసుకోవాలి. గుడ్ల సముదాయాలని పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. లింగకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెరినోమస్ రిమ్మస్ అనే గుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరానికి 7-10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్పివి ద్రావణాన్ని 1 ఎకరాకి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. 5% వేపగించల కషాయాన్ని గుడ్లు పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 1000 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లకి చప్పున కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు థయోడికర్బ్ 200 గ్రాములు లేదా నోవల్యూరన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎర్ర ఉండల్ని తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లుకోవాలి. వేరుశనగ పంటకి నష్టం కలిగించే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవన్నీ కూడా ఆశించి వేరుశనగని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల మీద పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువైనట్టయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడ్సబారిపోతాయి. ఆకుల అడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వుకుళ్లు, కాండంగుళ్లు వైరస్ తెగుళ్లని సంక్రమింపజేస్తుంది. ఇక పేనుబంక విషయానికి వచ్చినట్టయితే తల్లి పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన లేత ఆకుల అడుగు భాగాన కొన్ని సందర్భాల్లో పూత మీద గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడ్సబారుతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనెలాంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వల్ల దీనిమీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇక వేరుశనగ నాశించే రసం పీల్చే పురుగుల్లో మరొకటి పచ్చదోమ. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వి ఆకారంలో పసుపుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారిపోతాయి. ఈ తామర పురుగుల నివారణకైతే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లతో పాటు 1 లీటర్ వేప నూనె

0: కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్లకి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పేను బంక పచ్చదోమల నివారణకి డైమిథేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో అక్షింతల పురుగులు మొక్కల్లో ఒక్కింటికి 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి. వేరుశనగలో వేరుశనగ కాయ తొలిచే పురుగు ఎక్కువగా కాయలు నిల్వ చేసినప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి వేరుశనగ కాయల మీద తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్లి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలను చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్లు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపుగా 40 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. వేరుశనగ కాయ తొలిచే పురుగుల నివారణకి కాయల్లో కానీ విత్తనాల్లో కానీ తేమ శాతం 9% మించి ఉండకూడదు. కిలో కాయలకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగ నూనెను కలిపినట్టయితే దాదాపుగా 5 నెలల వరకు కాయలు కాయ తొలిచే పురుగు బారి నుండి రక్షించవచ్చు. గోధుమ గోడలపైన కాయ సంచుల మీద మలాథియాన్ మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలుపుకుని 2 నుండి 3 వారాలకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. లేదా 1 టన్ను కాయలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలు 1 లేదా 2 చొప్పున ఉంచి కాపాడుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 7:15 ఫిలిం గీతాలు. 7:30 ఆసియా క్రీడలు 2026 యొక్క అప్డేట్స్ వింటారు. 7:35 ఫిలిం గీతాలు. 7:45 ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సయ్యద్ అబీద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పిస్తుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పిస్తే కార్యక్రమం మరొకటి ప్రసారమవుతుంది. 8:15 ఫిలిం గీతాలు. 8:40 దేశభక్తి గీతం. ఇక 8:45 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం యొక్క ప్రసారాలు వింటారు.

మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకోసిస్టమ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా

0: నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యాసంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరు దేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హెమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూప్ శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజవాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు ఫిలిం గీతాల కార్యక్రమం. ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా గుడుంబశంకర్ చిత్రానికి మల్లికార్జున్ పాడారు. ధర్మ సంగీతం సిరివెన్నెల సాహిత్యం.

మీరు విన్న పాట నిన్నే ప్రేమిస్తా. చిత్రానికి రాజేష్ చిత్రం పాడారు, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, గంటాడి కృష్ణ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట శుభాకాంక్షల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుక పాడారు, కోటి సంగీతం, శ్రీ

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల కార్యక్రమం మీరు విన్న పాటతో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
3: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పీఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పీఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పీఎం అభిమ్ అంటే ఏంటి?
5: అందరికీ నమస్కారం అండి. అండ్ పీఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పీఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజన్, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక ఒక

0: మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్ గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
1: డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్ లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్. డాక్టర్ మాధురి గారు,

0: మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి? వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
1: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్ దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సీటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్లు దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి, అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి, అప్పుడు ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డీయూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డీయూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
0: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
1: ఎస్ అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందర తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
0: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి.

0: వారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్దికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన

రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక

సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా APMC మార్కెట్లను
ఎలక్ట్రానిక్ వేదికతో అను

0: అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్దతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగుమందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్, స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలకు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ప్రతి జిల్లాలలోని జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9-11 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం 10-2027 లాటరల్ ప్రవేశ పరీక్షను నిర్వహించబోతుంది. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. అభ్యర్థులు 9వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nvsix_9, 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nvsix_11 లింకుల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తరువాత సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో రావణుడే రాముడైతే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాడిన పాట.

మీరు విన్న పాట వేటూరిగారి సాహిత్యంలో దొంగమొగుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారల్స్. ద వరల్డ్ ఇస్ ఓన్లీ యూటిలైజింగ్ 94, సో దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్. ఆప్ 2014 కా దామ్ దేఖ్ లో, 2021 కా దామ్ దేఖ్ లో, 2026 కా దామ్ దేఖ్ లో, ఆర్ 1,07,000 రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. ఏక్ జగా డ్రై అవుట్ నీ హువా.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు ₹5 లక్షల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్ష యానం, అంకుర సంస్థలు, నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర

0: జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
1: रबी हो या खरीफ हो, दोनों फसलें हमारे लिए बहुत महत्वपूर्ण हैं. इन कॉन्फ्रेंस में हम पूरी प्लानिंग करते हैं और प्लानिंग इसलिए महत्वपूर्ण है कि कहां कम बारिश हुई है, कहां ज्यादा बारिश हुई है, उपलब्ध संसाधन जल जैसे हमारे पास कितने हैं, मिट्टी में नमी कितनी है और इन परिस्थितियों में कहां कौन सी किस्म ज्यादा उपयोगी रहेगी. इसमें हम दलहन मिशन, तिलहन मिशन, प्राकृतिक खेती, विविधीकरण, डाइवर्सिफिकेशन, जिसमें गेहूं के अलावा बाकी फसलों पर भी ध्यान, तो सब चीजों पर विस्तृत और व्यापक चर्चा करेंगे.
0: దేశ ప్రగతి అభివృద్ధికి విద్యార్థులు దోహదపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్ట్రపతి మాట్లాడుతూ, విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పథకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పథకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పథకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పథకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉషా నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పథకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్ బహదూర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో రెండు దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో

0: $1 trillion లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి విజయవాడ హే పేషే ఖిద్మత్ హై.

0: दोस्तों, अभी तक आपने सुना अनुराधा पौडवाल और उनके साथियों के आवाज में नातिये कलाम। इसी के साथ आज का ये उर्दू नशरिया नवरस अब हम यहीं पर समाप्त करते हैं। अगले नशरिए में कुछ खास लेकर फिर हम आपके साथ जरूर हाजिर होंगे। तब तक के लिए आपका दोस्त इस्माइल को दीजिए इजाजत। शब खैर।
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఇంత చేసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు?
3: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి.
2: ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.

ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ రవికిరణ్ గారి వీణావాదన వింటారు. ముందుగా రావే హిమగిరి కుమారి తోడి స్వరజతి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి రచన.

0: మీరింతవరకు శ్రీ ఎన్ రవికిరణ్ గారి వీణావాదన విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే సర్ ఫిరోజీ. गृहमंत्री अमित शाह ने आज नई दिल्ली में राष्ट्रीय आतंकरोधी नीति और रणनीति प्रहार सम्मेलन का उद्घाटन किया. सम्मेलन में प्रहार के 7 स्तंभों पर चर्चा हुई. इनमें आतंकवाद की रोकथाम, उससे निपटने की कार्रवाई, आंतरिक क्षमताओं का एकीकरण, मानवाधिकार, आतंकवाद के लिए अनुकूल परिस्थितियों को कम करना, अंतर्राष्ट्रीय प्रयासों में समन्वय तथा पूरे समाज की भागीदारी से पुनर्प्राप्ति और लचीलापन शामिल है.
2: गृहमंत्री अमित शाह ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार ने आतंकवाद के सभी

0: इसका पर्पस मेनली यही था कि हाउ टू अप्रोच एग्जाम्स इन अ स्ट्रेस फ्री एंड इजी मैनर। सो सबसे ज्यादा प्रधानमंत्री ने इंटरेक्शन स्टूडेंट के साथ, टीचर्स के साथ और पेरेंट्स के साथ, मैं आपको बता दूं कि टोटल इस इनिशिएटिव के साथ अभी तक टोटल 4.5 करोड़ से ज्यादा लाभार्थी, यू नो, स्टूडेंट्स, टीचर्स एंड पेरेंट्स जुड़ चुके हैं। 4.2 करोड़ तो स्टूडेंट्स ही हैं, 25 लाख टीचर्स हैं, 6 लाख पेरेंट्स हैं, और पहला संस्करण इसका 16 फरवरी 2018 को हुआ। उसके बाद प्रधानमंत्री ने इसमें काफी पहलू उठाए। फॉर एग्जाम्पल, 1 2024 में उन्होंने इस पे बहुत इंपॉर्टेंटली बच्चों को ये भी बताया कि अपना टाइम वेस्ट मत कीजिए रीले देखने में, और हैव एनफ स्लीप, नींद बहुत जरूरी है ताकि अगले दिन फ्रेश होके अपना एग्जाम दे सकें। उन्होंने पहले एक बारी पबजी का भी, जो
1: जी
0: बहुत क्रेज की तरह बच्चों में फैल चुका था, बाद में तो गेम बैन हो गई, लेकिन पबजी के बारे में भी मेंशन किया कि वो बच्चे नहीं उसमें करें। सो ये जो इनिशिएटिव था, बेसिकली बहुत स्टूडेंट्स को इन्फॉर्मेटिव भी है, क्योंकि प्रधानमंत्री जी उसके साथ अपने अनुभव भी उसके साथ जोड़ देते हैं।
1: तो श्रोताओं, शाला प्रवेश उत्सव से शुरू हुई प्राथमिक शिक्षा की एक छोटी सी चिंगारी आज राष्ट्रीय शिक्षा नीति 2020, निपुण भारत और गतिशक्ति विश्वविद्यालय जैसे वट वृक्ष का रूप ले चुकी है। गुजरात के दूर दराज के गांव में ड्रॉप आउट रेट कम करने के लिए एक संकल्प से लेकर आज 145 करोड़ भारतीयों के विकसित भारत 2047 के सपने तक, ये यात्रा सिर्फ योजनाओं की नहीं बल्कि सोच के परिवर्तन की यात्रा है। जब देश का शीर्ष नेतृत्व शिक्षा को केवल कागजी डिग्रियों तक सीमित न मानकर हर बच्चे के आत्मविश्वास, उसके मानसिक स्वास्थ्य, उसकी मातृभाषा और उसकी कुशलता से जोड़ता है, तब जन सेवा की यही भावना वास्तव में एक स्वर्णिम देश सेवा का रूप ले लेती है। चर्चा में शामिल होने के लिए संजीव जी आपका और सुषमा जी आपका बहुत बहुत आभार।
0: जी बहुत धन्यवाद।
2: धन्यवाद। विशेष श्रृंखला जनसेवा से देश सेवा के 12वें संस्करण में आप सुन रहे थे परिचर्चा, शिक्षा और कौशल, भविष्य की नींव। इसमें भाग ले रहे थे विश्वविद्यालय अनुदान आयोग UGC के पूर्व सदस्य प्रोफेसर सुषमा यादव और वरिष्ठ पत्रकार संजीव चोपड़ा। कार्यक्रम का संचालन कर रहे थे आनंद श्रीवास्तव। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप NewsOnAIR और YouTube चैनल NewsOnAIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిశుద్ధ సమర్పణ శ్రీమతి కె లలితా జ్యోతిర్మయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి. 2వ అంశం వయస్సుల వారీగా గుండె సంబంధిత సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. అనంతరం బులుసు సామమూర్తి గారి గురించి లొల్లా శ్రీరామూర్తి గారి ప్రసంగం వింటారు. ఇక 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీమతి సాదినేని యామిని శర్మ, పరిచయకర్త శ్రీమతి కె రాణి. 11 గంటలకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో మానసిక సమస్యలు పరిష్కారాలు డాక్టర్ ఇవటూరి శ్రీరమ్య గారితో పరిచయం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్టికల్ గార్డెన్స్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ టి సుశీల గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్, 8 గంటలకు దార్శనిక భారత్ సుపరిపాలన గురించి నెమ్మాని శ్రీరామ్మూర్తి గారి ప్రసంగం వింటారు. 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. సంస్కారం, సభ్యత అనేవి ఎక్కడికి వెళ్లినా గౌరవం లభింపచేసే పాస్పోర్ట్ల వంటివి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:46:13. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు